ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 43 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు అంతర్జాతీయ బలవంతపు అదృశ్యాల బాధితుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అనేక రాజకీయ కారణాలు, అనేక సైనిక చర్యలు, ప్రభుత్వాల అణచివేత ఇలాంటి బలవంతంగా నిర్బంధించబడి సమాజానికి మరియు వారి కుటుంబాలకు దూరం చేయబడిన బాధితుల హక్కుల కోసం ఈ రోజును కేటాయించడం జరిగింది. మొట్టమొదట 2010 డిసెంబర్ 21న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం ఆగస్టు 30న ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. 2011 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో రహస్య నిర్బంధాలు, అపహరణలకు వ్యతిరేకంగా పోరాడిన ఫెడిఫామ్ అనే సంస్థ యొక్క చొరవే దీనికి ప్రధాన కారణంగా చెప్పబడింది. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ప్రస్తుతం మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఈ పక్షోత్సవాలను నిర్వహిస్తారు. నేత్రదానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ పక్షోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా అనేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. 1985 భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంధత్వ నివారణే ధ్యేయంగా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసేలా ప్రోత్సహించడమే ఈ పక్షోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం.

ప్రముఖ హిందీ సాహితీవేత్త భగవతి చరణ్ వర్ధంతి ఈరోజు. ఈయన 1903 ఆగస్టు 30 ఉత్తరప్రదేశ్లోని పునావ్ జిల్లాలో జన్మించారు. హిందీ సాహిత్యంలో నవలా రచయితగా, కవిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈయన రచనల్లో మానవ స్వభావం గురించి, నైతిక సంఘర్షణల గురించి, సమాజంలో విభిన్న కోణాల గురించి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈయన రచించిన ప్రసిద్ధ నవల చిత్రలేఖతో హిందీ సాహిత్యంలో విశేషంగా గుర్తింపును పొందారు. సాహిత్యానికి ఈయన చేసిన సేవకుగాను పద్మభూషణ్ పురస్కారం లభించింది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు జయ జయ జయ మంగళం అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై అర్చన భక్తి సంగీత కార్యక్రమానికి స్వాగతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ సంజయ్ దార్ల గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: మన ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై ఎంచుకోబడినటువంటి అంశము ఈరోజు చెప్తున్నటువంటి సూక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17-19 వచనాల నుంచి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము అన్నాడు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేసేవారుగా, సత్క్రియలు అన్న ధనము గలవారుగా, ఔదార్యము గలవారుగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలని ధనవంతులకు ఈ చక్కని సూక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియచేయబడిందండి. చూడండి, ఎటువంటి ధనము లేని వాడు కూడా కష్టపడకుండా ఎవరినో మోసం చేసి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరికో అన్యాయం చేసి సడన్గా డబ్బులు సంపాదించినప్పుడు అతనికి చాలా గర్వము, అహంకారము, పొగురు అనేటువంటివి ఎక్కువగా అతని మనసులో ఏర్పడతాయి. అప్పుడు అతను సంపాదించిన ధనాన్ని బట్టి

0: ఇతరులను హేళన చేయడం, ఇతరులను అవమానించడం, ఇతరులను దూషించడం, ఇవన్నీ కూడా చేయడము అతని యొక్క అనుదిన జీవితంలో భాగమైపోతుంది. తద్వారా దేవుడు లెక్కలు ప్రారంభిస్తాడు. ఇతరులకు ఎటువంటి దూషణైతే కలిగించాడు, ఇతరులకు ఎటువంటి అవమానాలనైతే కలిగించాడు, గర్వంతో అహంకారంతో అలాంటి అవమానాలను, అలాంటి శిక్షలను, అలాంటి ఇతరులు తనను దూషించేటువంటి పరిస్థితులను దేవుడు అతని జీవితంలోనికి తీసుకుని వస్తాడండి. అందుకే మనకెప్పుడైనా సరే ధనము మన చేతిలోనికి వస్తే, ధనము పెరుగుదలగాని కనిపించినట్లయితే, మనం తొందరపడి అసహనానికి, ఇతరులను ద్వేషించడానికి, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడానికి, ఇతరులను అపహాస్యం చేయడానికి మనము దిగకూడదండి. చాలా జాగ్రత్తగా ధనమొచ్చిన తర్వాత మన భవిష్యత్తు కొరకు మనము సిద్ధపడాలి. మన యొక్క జీవితము కేవలం మరణం వరకే కాదండి, మరణము తర్వాత కూడా మనం బ్రతికే ఉంటాం. ఆత్మకు మరణం లేదు, శరీరానికి మాత్రమే మరణం. చాలా మంది ఏమనుకుంటారంటే మరణం తర్వాత ఏమైపోతుందిలే అనేటువంటి దాని వలన నాకింత గర్వము ఉన్నా పర్వాలేదు, నేను ధనముండేవాడిని, నేను ఎవరిని దూషించినా, ఎవరిని అన్యాయం చేసినా, ఎవరిని దోచుకున్నా, ఎవరిని దోపిడీ చేసినా ఏమీ కాదు అని చాలా ధైర్యంగా ధనమున్నటువంటి వాళ్ళు ఇతరులను హింసించి, ఇతరులను బాధపెట్టి, ఇతరులను కష్ట నష్టాలకు గురి చేస్తుంటారండి. కానీ దేవుడు లెక్కలు ప్రారంభిస్తాడు. ఇతరులకు మనము ఏదైతే కష్ట నష్టాలకు కారణమయ్యేటువంటి మాటలు మాట్లాడామో, క్రియలు చేశామో, అలాంటి పరిస్థితులను దేవుడు మన జీవితంలోనికి బ్రతికుండగా తీసుకుని వస్తాడు. కొంత ఇక మిగిలిన లెక్కలు బ్రతికిన తర్వాత మన ఆత్మకు ఆయన విధిస్తాడు. ఆత్మ చనిపోయిన తర్వాత వెళ్లేటువంటి చోట్లు అవమానాలు పాలేటువంటి చోట్లుగా, కష్ట నష్టాలకు గురయ్యేటువంటి చోట్లుగా ఉండేలా దేవుడు చర్యలు తీసుకుంటాడండి. అందుకే ఎంతోమంది ధనమున్నటువంటి వాళ్ళు అజ్ఞానులుగా, దైవజ్ఞానం లేని వారుగా ఉండడం వలన వారు తమ ధనంతో ఇతరులకు మేలు చేయాల్సింది పోయి, ఇతరులకు క్షేమాన్ని, అభివృద్ధిని కలుగజేయాల్సింది పోయి, ఇతరులకు ఆదరణ కలిగించాల్సింది పోయి, ఇతరులకు ధైర్యాన్ని కలిగించాల్సింది పోయి, దానికి వ్యతిరేకంగా ఇతరులకు భయాన్ని కలిగిస్తున్నారు, ఇతరులకు అనారోగ్యాలను కలిగిస్తున్నారు, ఇతరులకు ఇరుకులను, ఇబ్బందులను, కష్ట నష్టాలను కలిగిస్తున్నారండి. అయితే మరణం వరకు వారు ఒకవేళ దేవుడు తన లెక్కల్లో వాళ్ళకి ఏ కష్ట నష్టాలు కలిగించకపోయినా, మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మ వెళ్లేటువంటి చోటు ఎన్నో కష్ట నష్టాలకు లోనయ్యేటువంటి చోటుగా ఉంటుందండి. అందుకే మన భవిష్యత్తు బాగుండాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనంటే, మనం శరీరాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ మన ధనాన్ని తిన్నందుకు శిక్షగా, మరి ఇతరులను దూషించి, ఇతరులను ద్వేషించినటువంటి ఆ శిక్ష యొక్క ఫలితాన్ని ఒకవేళ దేవుడు మన బిడ్డలపై వేస్తే, బిడ్డలపై వేస్తే, ధనం మన చేతికి వస్తే, మనకు, మన పిల్లలకు, పిల్లల పిల్లలకు మేలు చేయడానికి, సమాజానికి మేలు చేయడానికి, మిత్రులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి మేలు చేయడానికి వాడాలి తప్ప ఇతరులను హాని కలిగించుటకు ధనాన్ని వాడకూడదండి.
1: మీరింతవరకు శ్రీ సంజయ్ దార్ల గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

ఆధునిక వ్యవసాయంలో ప్రస్తుతం నేల సారవంతం తగ్గడం, వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించే అవసరం వంటి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న ఒక వినూత్న పద్ధతే బయోచార్. ఇది దశాబ్దాల నాటి పదార్థమైనప్పటికీ నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా స్థిరమైన వ్యవసాయానికి కొత్త మార్గం చూపుతోంది. బయోచార్ అనేది పంట అవశేషాలు, చెక్క ముక్కలు, పశువుల ఎరువు వంటి సేంద్రియ వ్యర్థాలను ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో వేడి చేయడం ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా కలిగిన పదార్థం. ఈ ప్రక్రియను పైరోలిసిస్ అని పిలుస్తారు. దీని ఫలితంగా బొగ్గులాంటి నల్లటి పదార్థం తయారవుతుంది. ఇది నేల సారాన్ని పెంచడమే కాకుండా పంటల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. వ్యవసాయ ప్రయోజనాలతో పాటు బయోచార్ కార్బన్ ను నేలలో నిల్వ చేసి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఇది పర్యావరణ పరిరక్షణకు మరియు స్థిరమైన వ్యవసాయానికి ఒక శక్తివంతమైన సాధనంగా భావించబడుతోంది. బయోచార్ ను అనేక విధాలుగా తయారు చేయవచ్చు. సాధారణంగా బయోమాస్ ను ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలో వేడి ద్వారా విచ్ఛిన్నం చేసే ప్రక్రియను పైరోలిసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ ద్వారా బయోచార్ ఉత్పత్తి అవుతుంది. బయోచార్ నాణ్యత ప్రధానంగా ఉపయోగించే ఫీడ్ స్టాక్లు లేదా కాల్చే పదార్థాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 10-20% తేమ మరియు అధిక లెగ్నిన్ కలిగిన శుభ్రమైన పదార్థాలు ఉత్తమమైనవి. వ్యవసాయ వ్యర్థాలు మరియు కలప ఆధారిత బయోమాస్ నుంచి ఫీడ్బ్యాక్లుగా పరిగణించబడతాయి. అయితే కాలుష్యానికి గురైన పదార్థాలను ఉపయోగిస్తే నేలలో విష పదార్థాలు చేరే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కాడ్మియం, కాపర్, క్రోమియం, లెడ్, జింక్, మెర్క్యూరీ, నికెల్, ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు మరియు పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు నేల నాణ్యతను దెబ్బతీయవచ్చు. బయోచార్ కు తక్కువ ఖర్చుతో చిన్న స్థాయిలో స్టవ్లు లేదా కిల్న్స్ సహాయంతో తయారు చేయవచ్చు లేదా పెద్ద పైరోలిసిస్ యంత్రాల ద్వారా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. వ్యవసాయ భూముల్లో ఉపయోగించడానికి టాప్ లిఫ్ట్ అప్ డ్రాఫ్ట్ బయోచార్ యంత్రం ద్వారా పైరోలిసిస్ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఇంకా ఆరోగ్యమైన నేలే మంచి పంటలకు పునాది. బయోచారు నేల నాణ్యతను మరియు పనితీరును సహజ సిద్ధంగా మెరుగుపరిచే స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది. ఇంకా బయోచార్ ముఖ్యమైన పోషకాలను నేలలో ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంచుతుంది. దీంతో మొక్కలకు అవసరమైన పోషకాలు దీర్ఘకాలం అందుబాటులో ఉంటాయి. కంపోస్టు లేదా ఎరువులతో కలిపి ఉపయోగించినప్పుడు బయోచార్ నేల సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. బయోచార్లో ఉన్న రంధ్రాల నిర్మాణం స్పాంజ్లా పనిచేసి నీటిని నిల్వ ఉంచుతుంది మరియు వేగంగా నీరు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇది ముఖ్యంగా కరువు ప్రభావిత ప్రాంతాల్లో నీటి సంరక్షణకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న నేలలో బయోచార్ పిహెచ్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీంతో పంటలు ఆరోగ్యంగా పెరిగే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా నేలలోని సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి పోషకాలను పునర్వినియోగం చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. బయోచార్ సూక్ష్మజీవులకు నివాస స్థలంగా పనిచేసి నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక వినూత్నమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారాన్ని కూడా అందిస్తుంది. బయోచార్ వాతావరణానికి మేలు చేసే పరిష్కారం విషయానికి వస్తే బయోచార్ వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఒక వినూత్నమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. కార్బన్ నిల్వల విషయంలో మొక్కలు పెరుగుతున్నప్పుడు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. ఆ మొక్కల పదార్థాన్ని బయోచార్ గా మార్చి నేలలో కలపడం ద్వారా ఆ కార్బన్ ను వందలు లేదా వేల సంవత్సరాల పాటు నేలలోనే నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువు మోతాదు కూడా తగ్గుతుంది. బయోచార్ ను నేలలో కలపడం వల్ల మిథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ వంటి శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణాల్లో ఒకటి. వ్యవసాయం మరియు అటవీ వ్యర్థాలను బయోచార్ గా మార్చడం వల్ల అవి కాల్చబడకుండా లేదా వృధాగా పడేయబడకుండా ఉంటుంది. లేకపోతే అవి కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర హానికర కాలుష్యాలను

0: వాతావరణాల్లో విడుదల చేస్తాయి. ఈ విధంగా బయోచార్ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. రైతులు బయోచార్ను ఎలా ఉపయోగిస్తారు అనే విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా రైతులు బయోచార్ను తమ వ్యవసాయ పద్ధతుల్లో సృజనాత్మకంగా ఉపయోగిస్తున్నారు. బయోచార్ను నేలలో కలిపి నేల సారాన్ని పెంచడం, పంట దిగుబడిని మెరుగుపరచడం, అలాగే నీరు మరియు ఎరువుల అవసరాన్ని తగ్గించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా మరియు స్థిరంగా మారుస్తున్నారు. ఇంకా బయోచార్ను పశువుల ఆహారంలో కలపడం ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీర్ణక్రియ కూడా బాగుపడుతుంది మరియు దుర్వాసనలు కూడా తగ్గుతాయి. దీంతో పశువులకు మరియు వ్యవసాయ వాతావరణానికి కూడా మేలు జరుగుతుంది. నేల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా బయోచార్ క్షీణించిన భూములను పునరుద్ధరించడంలో ఉపయోగపడుతుంది. దీనివల్ల నేల క్షీణత లేదా తక్కువ సారవంతంతో బాధపడుతున్న ప్రాంతాల్లో చెట్లు మరియు మొక్కలు వేగంగా మరియు ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి. సహజమైన నేల మెరుగుదల పదార్థంగా బయోచార్ సేంద్రీయ వ్యవసాయ సూత్రాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. ఇది రసాయనాలు లేకుండా నేల సారాన్ని పెంచి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. బయోచార్ అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ దీని విస్తృత వినియోగానికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రధాన అడ్డంకుల్లో ఒకటి, బయోచార్ తయారీకి ప్రత్యేక పరికరాలు అవసరం కావడం. ఇవి చిన్న స్థాయి.
1: పులింగ బుర్లు పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
2: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: దీనివల్ల నేల క్షీణత లేదా తక్కువ సారవంతంతో బాధపడుతున్న ప్రాంతాల్లో చెట్లు మరియు మొక్కలు వేగంగా మరియు
1: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్టంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు.

0: వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది దాటుకుని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకొక దాదాపు 15 నుంచి 20 కోట్ల ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీరా గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతా ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాల పనుల పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాలువ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్బిసీలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఇటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తాదని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
0: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులు

0: అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహంతేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహంతేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఉజ్బెకిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా షవకత్ మిర్జియోయేవ్ ఇత్యనేన సహ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ రాష్ట్రపతి ప్రాసాదే వ్యాపార నివేశః, రక్షా, డిజిటల్ సంపర్కః, ఊర్జా, శిక్షా, జనానాం సంబంధాదిషు క్షేత్రేషు సహకారస్య సమీక్షాం కరిష్యతః. అద్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వప్రథమం ఉజ్బెకిస్తాన్ దేశస్య యోగ సంఘేన ఆయోజితే యోగ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. ततः परं सः उज्बेकिस्तानस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यस्य प्रासादं गमिष्यति, यत्र उभौ द्वैपाक्षिकोपवेशनं करिष्यतः. बुधवासरे आगतायाः आकस्मिक जलाप्लावन दुर्घटनायाः अनन्तरं नेपालदेशे अद्य पर्यन्तम् 80% यावत् भारतीयाः नागरिकाः रक्षिताः इति विदेशमन्त्रालयः अवदत्. सामाजिकांतर्जालीये पटले विदेश मंत्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पूर्वं संपर्करहितैः प्रायः 50 भारतीयैः सह पुनः संपर्कः स्थापितः. मंत्रालयः अवदत् यत् 75-200 यावत् भारतीयाः नागरिकाः लुप्ताः इति कथ्यते. भारतीय मूलस्य प्रायः 28-100 यावत् जनाः अपि लुप्ताः सन्ति. स्थानीय प्रशासनस्य अनुसारं गत दिनेषु चीन देशात् 98-500 यावत् भारतीयाः नागरिकाः नेपाल देशम् आगतवन्तः. अत्रान्तरे चीन देशात् अद्यापि निर्गन्तुं 900 भारतीयाः नागरिकाः सुरक्षिताः सन्ति.

0: బీజింగ్ నగరే భారతీయ దూతావాస ప్రత్యక్షతయా అథవా స్థానీయ ప్రశాసనస్ మాధ్యమేన సహ తైః సహ సంపర్కరతః అస్తి. మంత్రాలయః అగ్రె అవదత్ యత్ భారత సర్వకారః జలాప్లావనేన పీడితానాం శీఘ్రరక్షణార్థం సహాయార్థం చ నేపాలీ చీనీ అధికారిభిః సహ నికట సమన్వయేన కార్యం కుర్వన్ అస్తి. విదేశ మంత్రాలయే చతుర్వింశతి హోరా నియంత్రణ కక్షః స్థాపితః అస్తి తథా చ కాఠ్మాండు బీజింగ్ నగరయోః భారతీయ దూతావాసయోః సహాయికా సేవాః ప్రచలంతి. अत्रांतरे विदेश मंत्री डॉक्टर एस जयशंकरः अवदत् यत् एकादश टन भारयुक्तेन चतुर्थं विमानं C-130J हरक्युलिस इति अद्य काठमांडू नगरं प्रति प्रस्थितम्. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य प्रातः एकादशवादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. మాసికస్య అస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ సప్తత్రింశోత్తరైకశతమం సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధౌ భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీ భాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. భారత ఋతు విభాగేన ఆగామి దినద్వయోః ఒడిశా రాజ్యే అతివృష్ట్యై రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా. అద్య అరుణాచల ప్రదేశస్య అసమ రాజ్యస్య మేఘాలయస్య ఛత్తీస్గఢస్య గాంగేయ పశ్చిమ బంగాళస్య చ కేషుచిత్ స్థానేషు అపి ప్రచండ వృష్టిః భవిష్యతి ఇతి ఋతు విభాగేన పూర్వానుమానం ప్రకటితం. अद्य बिहार पूर्वी मध्य प्रदेश पूर्वी उत्तर प्रदेश झारखंड नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा उपहिमालय पश्चिम बंगाल सिक्किम उत्तराखंड विदर्भ इत्येतेषु स्थानेषु अपि अतिवृष्टेः संभावना अस्ति. महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य दुबई अंतरराष्ट्रीय क्रिकेट क्रीडांगणे थाईलैंड देशस्य विरुद्धं स्वस्य विंशतिं प्रति विंशति एशिया कप इत्यभियानस्य आरंभं करिष्यति इति वार्ताः.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై ప్రసార విశేషాలు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు.

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట, 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనింగ్ లైవ్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని కార్యక్రమం వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:55 మన్ కీ బాత్, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వెనువెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 12:00 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు, 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 దోపహర్ సమాచార్ హిందీలో.

వార్తలు ప్రసారమవుతాయి. 2:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 ప్రసార విశేషాలు. అనంతరం 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలోనూ, 6:10 తెలుగులోనూ, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ పట్టణంలో వెలసిన బాబా బైద్యనాథ్ ధామ్ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటగా ఉలవల సాగు గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవీఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ సెట్ 9. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఇవాళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతో పాటు గన్ల తవ్వకం, ముఖ్యంగా రేర్ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్య అభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధాన అంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం

520 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాలను చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్ లో ఉద్భవించిన బోటి కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్ట్ లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాఠ్మండు, బీజింగ్ లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న కాఠ్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస

0: న్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్టపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికే జి త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట.

0: చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట విన్నారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం. సింహపురి సమాచారం వినే ముందుగా ప్రకటన వింటారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అజితా వెజెండ్ల శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని 4 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరగనుందని, అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8:30 తరువాత కేంద్రంలోకి అనుమతించమని ఎస్పీ స్పష్టం చేశారు.

నీట్ పీజీ 2026 పరీక్ష నిర్వహణకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1,300 కేంద్రాల్లో 2,73,183 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్ల ఏర్పాటుతో పాటు ఇతర సాంకేతిక భద్రతా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష నిర్వహణకు దేశవ్యాప్తంగా 60,000 పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా 21 జిల్లాలలోని 76 కేంద్రాలలో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. నోడల్ అధికారులుగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సాయి సుధీర్, డీఐజీ ఫకీరప్పను ప్రభుత్వం ఇందుకు నియమించింది.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు అందించే జిల్లా స్థాయి అవార్డులకు అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 76 మంది పేర్లు ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని స్క్రూట్నీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారులు 58 మంది పేర్లు తుదిగా తేల్చారు. వీరంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కానున్నారు. వీరికి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందించనున్నారు.

క్రీడాకారులకు సన్మానం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ బీఈడి కళాశాలలో క్రీడాకారులకు శనివారం సన్మానించనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కెవి మధుసూదన్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు

0: సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమం వినే ముందుగా ప్రకటన వింటారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులు దేశ ప్రగతికి ఉపయోగపడేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గత మంగళవారం వెన్నెమూరులోని ఏల్చూరి రంగనాథం జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని, పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని దిశానిర్దేశం చేశారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు వృత్తిని పవిత్ర ధర్మంగా భావించి తమ ప్రవర్తనతో వాత్సల్యంతో విద్యార్థులను చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు వృత్తిపరంగా రాణించే కోర్సులను ఎంచుకోవాలని కోరారు. వేషభాషలు, కులాలు, మతాలు వేరైనా మనమంతా భారతీయులమని, అందుకు గర్వించాలని అన్నారు. పిల్లలకు తెలుగు భాషను ఖచ్చితంగా నేర్పించాలని కోరారు. ప్రభుత్వాలను నడిపే పెద్దలు ప్రజలను ఉచితాల నుంచి దారి మళ్లించాలని, తాను ఉచితాలకు వ్యతిరేకమని వెంకయ్య పేర్కొన్నారు. విద్య వైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరారు. జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధికి ఆయా వర్గాలకు కేటాయించిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను 100% అందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత గురువారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, కమిషన్ సభ్యులు శ్రీపతి బాబు, ముక్కుల భిక్షం, రామానుజమ్మ, వెంకట చిన్నరాముడితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజంట్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు, వివిధ సంక్షేమ పథకాల కేటాయింపులో ఎస్సీ వర్గాలకు దామాష ప్రకారం ప్రయోజనాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, అట్రాసిటీ కేసుల పురోగతి, పలు కేసుల్లో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులు కూలంకుషంగా చర్చించారు. అనంతరం కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాల అభివృద్దికి అనేక సంక్షేమ పథకాల్లో ప్రత్యేక వాటా కేటాయించి అమలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది ఫలాలను దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కేటాయించి ఆయా వర్గాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ది సాధించేలా అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులో అభివృద్దిని కొనసాగిస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి పేర్కొన్నారు. గత సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ, విశాఖపట్నం బదిలీపై వెళ్లిన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించిన సుందరీకరణ, భవనాల ఆధునీకరణ వంటి పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కేసుల పరిష్కారంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే నీటి సమస్య పరిష్కారానికి 68.50 లక్షల నిధులు మంజూరయ్యాయని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ తెలిపారు. గత శుక్రవారం సంఘం మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సమీక్షించేందుకు MPDO కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడారు. SDRF కింద 134 పనులకు 50 లక్షల రూపాయలు, SDSF కింద 5 పనులకు 18.50 లక్షల నిధులు మంజూరైనట్లు చెప్పారు. రాబోయే 2 వారాల్లో ఈ పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా

నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ ప్రకటించారు. చరిత్ర అధ్యాపకుడైన గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు వ్యవహారిక భాషాభివృద్ది కోసం అపారమైన కృషి చేశారని ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ కొనియాడారు. వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్లో ఉన్న తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో శుక్రవారం తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి పంతులు వాడుక భాషలోని విద్యాబోధన జరగాలని దశాబ్దాల పాటు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల ఫలితంగానే నేడు వ్యవహారిక భాష అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని సంపత్ కుమార్ పేర్కొన్నారు. పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి గత గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. దాదాపు 6 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించడంతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు బాలాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి నందనవనంలో వేద పండితులు అర్చకుల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా యాజ్ఞిక క్రతువులు నిర్వహించారు. గురువారం సాయంత్రం విశ్వక్షారాధనతో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ఋత్యుకవరణం, మత్సంగ్రహణం, అంకురార్పణ, వాస్తుహోమం తదితర శ్రీ సూక్తు సేవలను ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఋత్యుకులు నిష్ఠతో పూజ చేశారు. నెల్లూరు నగరంలో రోడ్ల ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయని, నిర్దేశించిన రోడ్డు మార్జిన్లోపై వీధి వ్యాపారులు విక్రయాలు జరుపుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ సూచించారు. గత సోమవారం ఆయన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. నవపేట బీవీఎస్ పాలికల ఉన్నత పాఠశాల ప్రాంతంలో కూరగాయల వ్యాపారులు మేకల మండి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కాలువలను సైతం ఆక్రమించి వ్యాపారం చేపట్టడం, మినీ బైపాస్ రోడ్లో చేపల విక్రయదారులు, ఎన్టీఆర్ పార్కు వద్ద ఫాస్ట్ ఫుడ్ వ్యాపారులతో రోడ్లు ఆక్రమణలకు గురై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణల సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం మహిళలు, ఇతర లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి స్థిరమైన ఆదాయ వనరును అభివృద్ది చేయాలనే లక్ష్యంతో నెక్ ఎగ్ కార్డ్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. గత గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో ప్రారంభించి సులభంగా నిర్వహించగల ఎగ్ కార్డు వ్యాపారం ద్వారా గుడ్లను నేరుగా వినియోగదారులకు విక్రయించి రోజువారీ ఆదాయం పొందవచ్చని సూచించారు. గుడ్లతో పాటు ఉడికించినవి, ఆమ్లెట్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. నివాస ప్రాంతాలు, మార్కెట్లు, కార్యాలయాల పరిసరాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని దిశానిర్దేశం చేశారు. నెల్లూరును కుష్టు వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. గత శుక్రవారం కలెక్టరేట్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమంపై డీసీసీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 11 నుంచి 24 తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత మాట్లాడుతూ, జిల్లాలో 1847 బృందాలను ఏర్పాటు చేశామని, ఆశ వాలంటీర్ బృందంగా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరిని పూర్తిగా పరీక్షించి అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపుతారని తెలియజేశారు. అనంతరం గోడపత్రాలను ఆవిష్కరించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడంలో ఉన్నత విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ జనరల్ చుక్కా కొండయ్య సూచించారు. గత శుక్రవారం ఆయన విక్రమసింహపురి యూనివర్సిటీని సందర్శించారు. ఉన్నత విద్యలో ఎంఎస్ఎంఈ కోర్సును ప్రవేశపెట్టే అంశంపై వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్, డీన్లు, డైరెక్టర్లు, విభాగాల అధిపతులతో ఆయన సమీక్షించారు. విద్యార్థుల్లో వ్యాపార ఆలోచనలు, స్టార్టప్ల ఏర్పాటు, ఔత్సాహికత, ఉపాధి నైపుణ్యాలను సమన్వయం చేసే విధంగా కొత్త కోర్సులను రూపొందించాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ జనరల్ చుక్కా కొండయ్య సూచించారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశ పంతులు జయంతి వేడుకలను గత ఆదివారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.
జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది,

0: టంగుటూరు ప్రకాశ పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, టంగుటూరు ప్రకాశ పంతులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన మహోన్నత నాయకుడిని కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్య సాహసాలు, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధిని కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం, ఆదివారం తేదీల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక తేదీల్లో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్డిడి జాబితాలు, అలానే అవసరమైన ఫారం 6, 7, 8లను అందుబాటులో ఉంచుతారు. ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రత్యేక శిబిరాల్లో ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారు, అర్హతగల యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు, అలానే ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు, అలానే అభ్యంతరాలు లేదా తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం కోరుతోంది. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు. లలిత గీతాలు వినే ముందుగా ప్రకటన వింటారు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

బాబు బాబు. పైసాలో లోకం ఉంది, లోకంలో ధర్మం ఉంది, పైసాతో ధర్మం చేయి బాబు బాబు.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Rescue relief operations, Nepal Lords Modi, timely aid. And finally, special feeling, Harry Kane reacts after winning Germany's Footballer of the Year award, says the Sunday Statesman. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Uzbekistan's President Shavkat Mirziyoyev in Tashkent today. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Death toll from flash floods in Nepal rises to 675. Nearly 2,400 people still missing. Nepal issues fresh flood alert for Bhote Koshi River. External Affairs Ministry says 108 Indian nationals rescued so far. India sends forth relief flight carrying 11 tons of humanitarian aid to Nepal. And in women's cricket, India to begin the T20 Asia Cup campaign against Thailand in Dubai this evening. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: మీరిప్పుడు చిత్తూరు జిల్లా సమాచార లేఖను వింటారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని జీడీ నెల్లూరు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ ప్రసాదరావు ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి మాట్లాడుతూ యువత ప్రతిభ, శక్తి, ఆలోచనలు, సమాజ అభివృద్దిలో వారి పాత్రను గుర్తించడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి థామస్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకోని వైద్య ఖర్చులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనసభ్యులు తెలిపారు. అర్హులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ సహాయాన్ని పొందవచ్చని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 47 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. నోటీసుల జారీ, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న సుమారు 15,000 దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు దొడ్డిపల్లిలోని చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కలిసి ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ సిబ్బంది జీతాలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని పార్లమెంటు సభ్యులు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రాథమిక

0: అభివృద్ది పనులు చేపట్టి కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. మీరింతవరకు ఆగస్టు నెల చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. శ్రోతలు కోరిన పాట వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా చెప్పుకుందాం. మనోరంజని కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా మా కోసం అల్లరి పిల్లలు చిత్ర నుంచి శ్రీచక్ర శుభనివాస స్వామి మమ్మేలు చిద్విలాస అంటూ సాగుతున్న ఈ పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఇంకా రిషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోరిక మేర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానంలో, సిఎస్ రావు రచన, సత్యం సంగీతంలో ఈ పాట విందాం. పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
2: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మాకోసం సీతారామరాజు చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు అఖండ చిత్రం కోసం SP చరణ్, ML శృతి గానంలో, కళ్యాణ చక్రవర్తి సంగీతంలో SS కళ్యాణ చక్రవర్తి రచన, SS తమన్ సంగీతం వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: మీరు విన్న పాట అక్షర చిత్రం కోసం చైతన్య ప్రసాద్ రచన, సురేష్ బొబ్బిలి సంగీత నిర్వహణలో, స్పీకర్ అజస్తి గానం విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

అల్లుడు అదర్స్ చిత్రం కోసం జర్పిట్ జాజ్ వైష్ణవి గానంలో చక్కని పాట విన్నారు కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? రఘు గారు. ఎలా ఉన్నారు?
2: బాగానే ఉన్నాం మేడం, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: ఇరు మూడు సినిమాలో మల్లెపూల పలకై.
1: అలాగే
2: బిట్టకుంట శ్రోత అందరి కోసం మేడం.
1: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
2: ఓకే మేడం.

0: పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అన్న.

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగా హెడ్స్ పై
1: పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా? టైం పదయింది. పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-3100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
2: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
1: హలో అభిరుచికి స్వాగతం.
0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో హలో
3: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
3: మేడం, నెల్లూరు జిల్లా మనుబోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: మీ పేరు?
3: వెంకటరమణయ్య మేడం.
0: వెంకటరమణయ్య గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి, చాలా బాగున్నాం. చెప్పండి, ఏ పాట కోరుకుంటారు?
3: బాలకృష్ణ గారు నటించిన లక్ష్మీ నరసింహ, అందులోంచి జడతోటి కూడతన సాంగ్ ఉంది మేడం, ఆ సాంగ్ ఇవ్వండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మరి
3: కోరుతున్న శ్రోతలు మేడం, ఉద్యా వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, తుబాకల్ రవీంద్ర, తుంతపూడి పరమేశ్వరు.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
3: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.
0: ధన్యవాదాలండి.

0: అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 to August 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో,
7: హలో, నమస్కారం మేడం.
6: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
7: నెల్లూరు జిల్లా భోగల్ మల్లం పెట్టగుండి నుంచి దరయారుతాను.
6: ఎలా ఉన్నారండి?
7: బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు?
6: బాగున్నాం అండి, చాలా బాగున్నాం. చెప్పండి, ఏ పాట?
7: మీకు నచ్చిన పాట ఒకటి మేడం.
6: అలాగేనండి, మరి విందామా?
7: మీకోసం మాకోసం పెట్టుకుంటే స్తోత్రం.
6: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
7: థ్యాంక్ యూ మేడం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: హలో, అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు వేదాపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు వీరయ్య.
1: వీరయ్య గారు, బాగున్నారా?
2: బాగున్నారు మేడం.
1: బాగున్నానండి, చాలా బాగున్నాను. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: మేడం, ఎన్టీ రామారావు గారు నటించిన శ్రీకృష్ణ శక్తి నుంచి ప్రియా ప్రియా మధురం ఆ పాట ఏంటి మేడం?
1: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా?
2: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు.

0: హలో ప్రిచు కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై.
1: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.

0: హలో అభిరుచ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: హలో
1: హలో హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిరుచికి స్వాగతం.
1: మేడం, నా పేరు ఎం శివయ్య, గంగదేవపల్లి గ్రామం, సుధాపురం మండలం, నెల్లూరు జిల్లా మేడం.
0: అలాగేనండి. శివయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: ప్రసాద ప్రాణం సినిమాలో సత్యం సింహం సుందరం అనే సాంగ్ కావాలి మేడం.
0: అలాగే తప్పకుండా అండి. మరి విందామా?
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.
1: ఓకే మేడం.

0: ఫలవృచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఫలవృచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. పాటలు వినే ముందుగా ప్రకటన విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో రుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా మా కోసం ఉమ్మడి కుటుంబం చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ ఆకాశవాణి హలో అభిరుచి కార్యక్రమం వారికి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరఫున మీకు నమస్కారాలండి. కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగారవి, రేష్మ, రియాన్స్, లక్కీ వీరంతా కోరుతున్నారు. ఇంకా కొంతమంది శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ నుంచి దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరంతా

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.
6: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోత వాట్సాప్ చేశారు. మా కోసం ప్రతిరోజు

మీ ప్రోగ్రామ్స్ వింటున్నాము, మా కోసం పూజా చిత్ర నుంచి ఎన్నెన్నో జన్మల బంధం అనే పాటను వినిపించగలరు అంటూ లక్ష్మమ్మ, కిషోర్ ఇంకా గానుకుల విలేజ్ నుంచి కోరుతున్నారు. వీరు ఆకాశవాణికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: హలో మృచి కార్యక్రమంలో మా కోసం పాట వినిపించండి అంటూ కోరుతున్నారు తుమ్మలచెర్ల గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డిపాళి నుంచి. వారు కోరుతున్న చిత్రం మహర్షి. ఈ చిత్రం నుంచి వీరి కోసం ఈ పాట విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: హలో బ్రిచ్చు కార్యక్రమంలో మా కోసం గ్యాంగ్ లీడర్ చిత్ర నుంచి భద్రాచలం కొండ అనే పాటను వినిపించగలరు అంటూ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కోరుతున్నారు. వీరు ఆకాశవాణికి శుభోదయం అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు శుభోదయం అండి. మీ కార్యక్రమాలన్నీ వింటుంటామని చెప్తున్నారు. ధన్యవాదాలండి. మరి వీరి కోసం ఈ పాట విందాం.

చివరిగా వాట్సాప్ ద్వారా పాటను కోరుతున్నారు. ఆకాశవాణికి నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి తరఫున నమస్కారాలండి. మా కోసం హలో బ్రదర్ చిత్రం నుంచి ప్రియ రాగాలి అనే పాటను వినిపించగలరు అంటూ జయలక్ష్మి బెంగళూరు నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాము.

హలబృచ్చి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఈరోజు 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఈ కార్యక్రమానికి వెనువెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం

0: వార్తావాహిని
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్టపతి ద్రౌపది ముర్మును ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు గురువారం రాష్టపతి భవన్లో కలిశారు. ఈ సందర్బంగా ప్రపంచంతో భారత సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి అన్నారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. భారత విదేశీ సేవా అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత శిక్షణ పొందుతున్న అధికారులపై ఉందని రాష్టపతి పేర్కొన్నారు.
1: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గార్మెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ పాప్కార్న్ ఉత్పత్తికి భారత్ దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ది దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్టపతి పేర్కొంటూ
3: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
2: దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ
4: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूँ, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
1: దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావటం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17

0: ఏడులో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్లోనే క్షిపణులను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల సాంకేతికతని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
0: ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యేక సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునికీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
2: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
1: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశ టెలికాం రంగ పరివర్తనలో సిడాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సిడాట్ సంస్థ ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునికీకరించడంలో సిడాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని, ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
0: దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో అధిక భాగాన్ని నిర్వహిస్తున్న సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన అన్ని రైల్వే మార్గాలను 4 లైన్లుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఈ 7 మార్గాలు మొత్తం రైల్వే వ్యవస్థలో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మార్గాలను 4 లైన్లుగా మార్చడం ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం సదస్సులో కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పీఎంఎఫ్ఎంఈ పథకం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
3: हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को

0: बढ़ावा देने का काम करते हैं जो संभवतः अपनी छोटे प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड करकर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं। पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है और आज जो हम लोगों ने एमओयू साइन किए हैं अपीडा के साथ जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे ये एक्सप्लोर कर सकते हैं।
1: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణ దేవిపేట పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను రెండు లైన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
2: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ త్రిశూల్ 1 జల విద్యుత్తు ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి గురువారం కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు.
3: 21 भारतीय नागरिक जो फंसे हुए थे कैलाश मानसरोवर की यात्रा पे गए थे, काठमांडू पहुंचे उस क्षेत्र से जहां पर ये हादसा हुआ. हमारे राजदूत उनसे मिले, उनका हालचाल पूछा और हमारी एम्बेसी ने उनके लिए ये ट्रैवल अरेंजमेंट बनाया जो दिल्ली पहुंच चुके हैं. उसके अलावा आप 63 भारतीय नागरिक जो त्रिशूली हाइड्रो पावर में काम करते हैं, त्रिशूली 1, उनको भी वहां से बचाया गया है. 96 भारतीय नागरिक चीन से नेपाल की तरफ आ चुके हैं और ये सभी लोग सुरक्षित हैं.
1: దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
2: దేశం అభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన గురువారం ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత అవసరమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవిగా ఉండాలని, ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నితిన్ గడ్కరీ సూచించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఏజియల్ కింద అండ్ మర్మనామ్ హరివీలు కార్యక్రమంలో అండ్ నేనైతే అడిగాను విజయ్ దేవరకొండ అండ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ మహానటి కన్నా ముందు ఒక చిత్రంలో కలిసి కొలాబరేట్ అయ్యారు, మరి అది ఏ చిత్రం అని చెప్పి ఎస్ చాలా ఆన్సర్స్ వచ్చేసాయి అండ్ అడిగాను కదా ఎవరు ఆన్సర్ పంపించింది అని చెప్పి ఎస్ ఇట్లు చాలు అసలు మేము దూసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎవరెవరు అంటే విజయవాడ నుంచి పవన్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకా ఓకే కనకారావు గారు పెడల్ నుంచి మహానటి అని పంపించారు ఫస్ట్, తర్వాత ఇంకో ఆప్షన్ పంపించారు. మహానటి కన్నా ముందు అని అడిగాను కదా, మరి రెండు పంపారండి, నీ ఇష్టం అమ్మా, నువ్వు రెండిట్లో ఆన్సర్ ఉంటే తీసుకో అనుకుంటారా? ఓకే అండి, సో ఆన్సర్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి సీమ అండ్ ఇంకా ఇమ్రాన్ ఖాన్ నెక్స్ట్ ఎవరు అంటే మరే మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట్ నుంచి ఓకే బాగున్నారా అంటున్నారు. ఎప్పట్లానే నేను సూపర్ గా ఉన్నాను, ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు ఏంటి అంటే క్వశ్చన్ ఇంకా రాస్తూ ఉన్నారనమాట, క్వశ్చన్ కి ఆన్సర్ నేను రాస్తాను మీరు అలా ట్యూన్ చేసి ఉండండి అని చెప్పి రివర్స్ లో నాకే చెప్తూ ఉన్నారు. ఎస్ త్వరగా రాసేసేయండి మీ ఆన్సర్. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మల్కంద గారు సండే స్పెషల్ మా నందు గారు అనమాట అంటూ ఓకే వస్తూనే మూవీ ప్రశ్న సంధించారు ఓకే ఓకే అంటూ నా ఆన్సర్ అన్నారు. అవునండి, మరి చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా అనుకుని ఉంటారు స్వప్న దత్ వాళ్ళ నాన్నగారు అంటే అశ్విని దత్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు గొప్పే ముందు అని చెప్పి, బట్ యు నో వాట్ స్వప్న దత్ గారు ముందు లైన్ ప్రొడ్యూసర్ గా ఆ తర్వాత ఆవిడ కూడా ఆ యూనిట్ లో అంతా వర్క్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చేసారు. ఏదో వాళ్ళ ఫాదర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ పాత్ చూస్ చేసుకోవాలి అనేది ఈజీ అవుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్ ఏ ఫీల్డ్ లో అయినా డైరెక్ట్ గా వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. సో అలా చూసుకున్నా స్వప్న దత్ గారు ఐ థింక్ షీజ్ ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ లిమిటెడ్ జాబ్స్ లోనే ఉండాలి అమ్మాయిలు అని కాకుండా ఏదన్నా సాధించగలరు అని ప్రూవ్ చేశారు. అండ్ యస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే వడు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలానే నదిలో స్నానానికి వెళ్ళి చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, సో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. సో తల్లిదండ్రులకి చెప్తే కదా వాళ్ళు తీసుకుంటారు, చెప్పకుండా వెళ్తున్నారు. సో పేరెంట్స్ కి చెప్పకుండా ఏ పని చేయకండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి జిఎన్

0: రావు, సహానా అండ్ నిర్వాణ. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ కానూరు నుంచి తాతారావు గారు. గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు, జవాబు ఏంటంటే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి అంజిబాబు, దివ్య, ప్రణీత్ అండ్ హర్షిత, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే రమాసుందరి గారు నెల్లూరు నుంచి, అదే అనుకుంటున్నా మన నెల్లూరు వాసులు ఏమైపోయారు అని చెప్పి, బికాజ్ లాస్ట్ వీక్ అందరూ లైక్ చాలా హ్యాపీగా ఉన్నారు, మా సింహపురిలో కూడా వస్తున్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి, సో ఈసారి ఏమయ్యారా అనుకున్నా వచ్చేసింది మెసేజ్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, నా పేరు చెప్పను, నన్ను గుర్తుపట్టండి అంటూ మెసేజ్ పంపించారనమాట. అమ్మో, నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మధుసూదన్ రెడ్డి గారు. ఓకే, పాపనే పాల్యం నుంచి పంపించారు బట్ గీత గోవిందం అంటూ పంపించారు. అయ్యో, గీత గోవిందం కాదు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను బయటికి చెప్పాను కాబట్టి దట్స్ నాట్ ది ఆన్సర్ అని చెప్పి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

విన్నారు వివిద్ భారతి 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజువల్ కన్న. అండ్ ఎస్, నేనైతే అడిగాను మరి ప్రొడ్యూసర్ స్వప్న దత్ విజయ్ దేవరకొండతో పాటు కొలాబరేట్ అయ్యి మహానటి ఫిలిం కన్న ఇంకొక చిత్రం తీశారు, అండ్ ఆ ఫిలిం ఏది అని చెప్పి. సో చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ పంపించారు. అండ్ మధుసూదన్ రెడ్డి గారు, ఓకే సారంగధర్య మ్యూజిక్ వినిపించినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సూర్యకుమారి గారు పాల్కొల్లు నుంచి. సూర్యకుమారి గారు మహానటి కన్నా ముందని అడిగాను కదండి, మరి ఆన్సర్ ఎస్ చూద్దాం. ఇంకొంతసేపట్లో నేనే రివీల్ చేసేస్తానండి. అండ్ అల్కనంద గారు అంటూ పోరంకి నుంచి వీరరాఘవ మరేక సైమౌనిక మీరు వస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ, బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది. త్వరగా ఆన్సర్ పంపించేసేయండి. అని ఇంకా ఎవరు అంటే యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి. అబ్బా ఇంత చక్కగా మెసేజ్ పంపించారు, బట్ గుడ్ మార్నింగ్ అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో సెకండ్ క్వశ్చన్ కైనా అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారు అనుకుంటున్నాను. అండ్ శుభోదయం మాలినంద బంగారు తల్లి, అబ్బా ఇంత ప్రేమగా ఎవరు పంపించారు అంటే బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి. అండ్ ఎస్ పెళ్లి చూపులు అని పంపించారు. ఓకే, సో పెళ్లి చూపులు కాదు, నేను ఆన్సర్ చెప్పేస్తాను మరికొద్దిసేపట్లో. అండ్ డిలేటెడ్ గా రాఖీ పౌర్ణిమ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎలాగో మీరు విషెస్ చెప్పారు కాబట్టి వింటున్న అన్నయ్యలందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ చెల్లెలకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, సో బయట ఉన్న ప్రతి అమ్మాయిని మీ చెల్లెలానే అంతే ప్రొటెక్టివ్ గా వాళ్ళని ఏమి ఏడిపించకుండా వదిలేసేయండి. అదే మీరు మీ చెల్లికి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. 10 ఇయర్స్ ఎవరు అంటే కాసిం బాషా పులివెందుల నుంచి హ్యాపీ సండే అంటున్నారు. ఓకే అండి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం మహానటి. సో ఈ పాట అయిపోయిన వెంటనే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పటి వరకు రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి మహానటి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: మిస్ సీమా
2: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?

0: లక్ష రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో అమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో టైలర్ మస్తాన్, ఇంకా మస్తాన్ వాలి ఫాతిమా మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిర్యాల కూడా నుంచి, హలో బంగారం అంటూ అల్క్నందా నది ప్రవహిస్తున్నట్టు ఉందిరా తల్లి అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నదుల గురించే, మరి ఆన్సర్ పంపించేసేయండి అండ్ ఎప్పుడూ చల్లగా ఉండాలి అంటున్నారు. అలానే మన లిజనర్స్ అందరూ కూడా ఇలానే మనకి మెసేజెస్ పంపిస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఓకే ఓకే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఏం మంత్రం వేసావే అంటూ మెసేజ్ పంపించారండి. సో ఎస్, బట్ ఆన్సర్ రివీల్ చేసేస్తానండి మరికొద్దిసేపట్లో. ఇంకా ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, అబ్బా అందరినీ ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారండి అంటున్నారు. సో ఇట్స్ వైస్ వర్సా, మీరు అందరూ ఇంత ఇంత ప్రేమగా పెడుతున్నారు కాబట్టి. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, నువ్వు ఇలా అంటున్నారు, మీరు ఇంకా కష్టపడకండి, నేను ఆన్సర్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేఘా, నేను మిచ్చిచ్చా అంటున్నారు. ఎస్ ఓకే, మెసేజ్ ఇట్లా చిచ్చా అంటూ పంపించేది ఎవరు అంటే ఎలిమెంట్లీ మురళీకృష్ణ గారు. ఎస్, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి కానూర్ నుంచి అనుకుంటా. అండ్ ఇంకా అలానే మన ఆర్జర్స్ అందరికీ కూడా అంటే లైక్ వాళ్ళందరినీ తలుచుకుంటూ మెసేజ్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, చాలా పెద్ద మెసేజ్ వచ్చేసిందండి. ఓకే, ఈ తరం సినిమాలు అంటూ చాలా మెసేజ్ పంపించేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకీ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, సో మరి మన భారతదేశంలో అతి పొడవైన నది ఏది, సో ఇండియాలో ది లాంగెస్ట్ రివర్ ఏది. సో ఆన్సర్ తెలిస్తే కనుక మెసేజ్ పంపించేసేయండి 8662488144, 8664248814. సో ఈ నెంబర్ కి అండ్ నేను అడిగిన ఇందాక క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చి ఎవడే సుబ్రహ్మణ్యం. సో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన మేబీ ఫస్ట్ ఫిల్మ్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో మనకి చిన్న రోల్లో కనిపిస్తారు, బట్ హీరోగా ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. అండ్ దానికి ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు. ఎస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. అండ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి తెలిస్తే వెంటనే మెసేజ్ పంపించేసే ఇండి స్టేట్ యూనిట్ వివిధ్ భారతి ఎఫ్ 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రాజ్యాల కింద మనం హరివిలు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగాను ఇండియాలో అతి పొడవైన నది ఏది అని చెప్పి. సో ఎస్, టైం ఆల్రెడీ 10:40 అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్స్ అన్ని ఫటాఫట్ ఫినిష్ చేసేస్తున్నారు. అండ్ ఎస్, రైట్ ఆన్సర్ అని చెప్పట్లేదు, నేమ్స్ మాత్రమే చెప్తాను బికాస్ ఐ కెన్ సీ అందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెల్లూరు నుంచి ప్రసాద్ గారు, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఓకే తాటిపాముల ఆశిష్ గారు, ఓకే మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ ఎక్కడో మిస్ అయిపోయింది. అండ్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడల నుంచి, అప్పలరాజు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల్యం నుంచి రైట్ ఆన్సర్, జిఎన్ రావు సహనా అండ్ నిర్వాణ రైట్ ఆన్సర్.

సో సూపర్ అసలు చెప్పా కదా రైట్ ఆన్సర్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే ఆన్సర్ పంపిస్తూ అది ఎన్ని కిలోమీటర్లు, 2525 కిలోమీటర్లు అని కూడా పంపించేశారు. అండ్ ఇంకా తొమ్మండు సతీష్ వర్మ వీరవల్లి నుండి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఓకే అండ్ ఇంకా అనంతపురం జిల్లా నర్సాపురం నుండి నాగేష్, లక్ష్మీ లావణ్య అండ్ ఇంకా హర్షవర్ధన్ అనంతపురం నుండి అనురాధ గారు. సో అనురాధ గారు కూడా ఎన్ని మీటర్లు అని కూడా పంపించేశారనమాట. అండ్ ఇంకా అనంతపూర్ నుండి మస్తాన్ అక్తర్ ఫ్యామిలీ గోదావరి నది అంటున్నారు, బట్ ఐ థింక్ గోదావరి సెకండ్ లార్జెస్ట్ అనుకుంటా అండి. అండ్ భాస్కర్ గారు పేడ నుంచి రైట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి. ఓకే సో ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా అలానే మురళీ గారు హాయ్ అంటున్నారు, అంత కూడా పంపించేసేయండి త్వరగా త్వరగా. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. జయరామ్ గారు పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే వీళ్ళ ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. ఓకే సో బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ అండ్ మస్తాన్ వాలీ అండ్ ఇంకా ఫాతిమా గారు, ఇంకా ఎవరు అంటే కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం విజయవాడ నుంచి, అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి, ఇంకా ఓకే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి ధను. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఓకే నీకన్నా పెద్దనదా అంటున్నారు చిన్నమ్మాయి గారు, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో నేను ఆవిడలో భాగమే, ఆవిడకన్నా పెద్ద అయితే కాదు. అండ్ అసలు అబ్బా అల్కనందా నది గురించి అందరికీ ఎంత అవగాహన ఉంది, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే అక్క నా కోసం ఇంకొకసారి అడగగలరా అంటూ మెసేజ్ పంపించారు. అయ్యో ఐఎమ్ సో సారీ రా, బికాస్ టైం ఆల్రెడీ 10:42 అయిపోయింది, మళ్ళీ అయితే నేను అడగను అంటే అడగలేను, టైం లేదు కాబట్టి. పుత్తూరు నుండి మెసేజ్ చేసినాక నేను ఎస్ గుర్తుపట్టాను, అంతకు ముందు కూడా పంపించారు కదా, సో ఇట్లా మా కోట్ల వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపిస్తున్నాము అని చెప్పి. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే ఝాన్సీ అండ్ మల్లీశ్వరి శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్ అండ్ మీటర్స్ తో పాటు కూడా పంపించారు. అండ్ ఇంకా ఎస్ తాటిపల్ల ఆశీష్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి ఈరోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళు అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, నేను చెప్పడం ఎందుకు, ఆ నది మీద ఉన్న ఒక అద్భుతమైన పాటే మీకు వినిపించేస్తూ ఉన్నానండి. అండ్ ఉమ్మడా నుండి మొమ్మ జనదీన్, స్నేహగాను జనదీన్. సో ఎస్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆన్సర్. ఇంకా అయితే ఎవరు మెసేజ్ పంపించకండి, బికాస్ ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి భారతదేశంలోని అతి పొడవైన నది ఏది అని చెప్పి మీకైతే నేను ఆన్సర్ చెప్పట్లేదు, పాటే వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గంగోత్రి. స్టేడియం టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యోర్ ఆర్జే అల్క్నందా.

0: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి.
1: మరికొంచెం సేపట్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: पहले के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
4: సార్ సార్ నమస్కారం అండి.
3: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
4: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత ఎంబీఏ చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
3: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
4: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
3: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
4: అలానే.

0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
0: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
1: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.

0: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పని చేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
1: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
0: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్య రహిత భారతదేశం. చాలా మంది, ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల

0: నుండి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది మిత్రులారా. ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకెన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే 2 స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు.

ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాలని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పూలు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుం అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు.

ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాలను తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కలలు కని వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే

0: మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నాయక్ ది హీరో, సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాల్లో అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.

0: विविध भारती एफएम 101.3।
1: స్టూడియోల సమయం చూస్తే 12:11 దాటి 10 సెకండ్లు. విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మీకు తెలుసు ప్రోగ్రామ్ విత్ యువరాజీ చిన్నబాబు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మీకు తెలుసా ప్రోగ్రామ్. బ్రెయిన్లో మన మెదడులో చాలా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మనం చూసినటువంటి ప్రదేశాలు ఎన్నో సంవత్సరాల క్రితం చూస్తాం, లేదా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. కొత్త ప్రదేశానికి వెళితే అబ్బో ఇది నేను ఎక్కడో చూసానే అన్నట్లు ఫీల్ అవుతాం. కానీ ఏనుగుల మెదడు దాదాపు 5 కిలోల బరువు ఉంటుందట. ఇవి ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన ప్రదేశాలను వ్యక్తులను సైతం గుర్తుంచుకోగలవట. అద్భుతమైన జ్ఞాపశక్తిని కలిగి ఉంటాయన్న విషయం మీకు తెలుసా మరి?

అమ్మ అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రపంచంలోనే అమ్మ ప్రేమకు వెలకట్టలేం. కానీ మదర్ తల్లి ఈ సృష్టిలో పశుపక్షాదులు సైతం జీవకోటి మొత్తం కూడా తల్లి అంటే మదర్ తన బిడ్డను గర్భంలో మోస్తుంది. గర్భావధి కాలం అంటారు. మరి ఈ గర్భావధి కాలంలో గర్భంలో ఉన్నప్పుడే శిశువు శబ్దాలు వినడం ప్రారంభిస్తుందట. ముఖ్యంగా తల్లి గుండె చప్పుడు, మాట్లాడే మాటలను కూడా గుర్తు పెట్టుకుంటుందట. భలే ఉంది కదా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుస్తుంది నీ గుణాలేంటో.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్. SBI, the bank to every Indian.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.35 సినిమా కబుర్లు.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
7: ఓన్లీ ఆన్ విద్యార్థి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
8: స్టూడియోల సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాలను పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషాముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై, కే హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.

0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషాముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
0: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడం కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తర్వాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు

అధికారులు చెప్పారు. బోటి కోశీ నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్బంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రామకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ద అరుణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పరేడ్ కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 80వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. టీ20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో మనకు తెలియనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నైట్రస్ ఆక్సైడ్, ఇది లాఫింగ్ గ్యాస్ అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే మనం నవ్వుతాం ఈ వాయువు పీల్చగాని, అందుకని దీనిని లాఫింగ్ గ్యాస్ అంటారు. వైద్యులు పూర్వోప సర్జరీలలో రోగులకు ఆపరేషన్ చేసేటప్పుడు ఈ నొప్పి తెలియకుండా ఈ గ్యాస్ ని వారికి ఇచ్చేవారట. అప్పుడు నవ్వుతూ ఉంటారు, వారు ఆపరేషన్ చేస్తున్నా కానీ నవ్వుతూ ఉంటారన్నమాట.

శ్రీనివాస కళ్యాణం చిత్రం ఎస్పి బాల సుబ్రహ్మణ్యం పిసిసి లాల్ విచిత్ర పాట విన్నారు. మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నారు వీతివరార్జీ చిన్నబాబు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు 300 ఏళ్ల చరిత్ర ఉంది. 1724లో జైపూర్ కు చెందిన మహారాజు మరి ఢిల్లీలోని సహా అంటే ఢిల్లీతో కలిపి 5 ప్రాంతాలలో ఖగోళ పరిశోధనా కేంద్రాలను నిర్మించారు. ఈ ఖగోళ పరిశోధనా కేంద్రాలను సంస్కృతంలో యంత్ర అంటే పరికరం, మంత్ర అంటే గణన సూత్రం అని పదాల నుంచి జంతర్ మంతర్ అనేది వచ్చిందట. మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో చివరిగా సీతా ప్రయాణం చిత్రం నుంచి పాట చివరిగా విందాం. ఇంటర్నెట్ వివిధ భారతి FM 91.3 మెగాహెర్ట్స్ పై.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతదేశం వికసిత్ భారత్ గా మారాలంటే మాదక ద్రవ్యరహితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్ లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నేపాల్లో మళ్లీ వరద హెచ్చరికలు జరిగాయి. భూటే కోషి నదిలో మరోసారి నీటిమట్టం భారీగా పెరుగుతోందని నేపాల్ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్ వరద విపత్తుల్లో మృతుల సంఖ్య 700 దాటింది. వేలాది మంది శిథిరాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజుల అనంతరం సహాయక సిబ్బంది 6 ఏళ్ల బాలికను సజీవంగా రక్షించారు. భారత్కు చెందిన 128 మంది సమాచారం అందుబాటులో లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. గత 2 రోజుల్లో 598 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్లోని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపింది. మరో 900 మంది చైనా సరిహద్దుల్లోనే ఉన్నట్లు పేర్కొంది. మహారాష్టలోని ఛత్రపతి శంభాజీ జిల్లాలో సమృద్ది ఎక్స్ప్రెస్వే సమీపంలో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను మళ్లించారు. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్లేదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైప్ లైన్ రెండు వైపులా ఉన్న వాల్వులను మూసివేయడానికి నిపుణులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గాయపడ్డారు. డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల వాహనం పలాస మండలం గరుడకండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో మిలియాపుట్టి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 5 ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి.

ఈ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్ ఈరోజు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు. మహిళల సింగిల్స్లో సబలంక హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టింది. ఈ టోర్నమెంట్ రాత్రి 8:30కు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు వెంచిన మోహన్ చంద్ర గీతం విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 1:07 దాటి 33 సెకండ్లు. తీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరా కార్యక్రమంలో వర్షాకాలంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వంటింటి చిట్కాలు, మరి అందరికీ కూడా చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాకాలంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యము, చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలోనే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వర్షాకాలంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తడి బట్టలు వేసుకోవడం వలన ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట. కాటన్ వంటి తేలికపాటు దుస్తులు ధరిస్తే చాలా చాలా మంచిదండి. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిజ్ పాఠం వింటున్నామండి వివిధ భారతీయ 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్దతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: వరదరాజ్ జీ కా ఉదాహరణ హై. వే కై వర్షో సే అప్నే ఖేత్ మే టమాటర్ ఔర్ కేలే కి ఖేతీ కర్ రహే థే. ఏక్ దిన్ ఉన్హోనే అప్నే దోస్తో కే ఫార్మ్ మే అవోకాడో కి ఫసల్ దేఖీ. ఇస్కే బాద్ ఉన్హోనే యూట్యూబ్ సే ఇస్ పర్ జానకారీ జుటాయీ. అబ్ తక్ వే కరీబ్ 4 టన్ అవోకాడో కా ఉత్పాదన కర్ చుకే హై. ఆజ్ వే సీధే స్థానీయ దుకానో కో ఇస్కే సప్లాయీ కర్ రహే హై. నయీ ఫసల్, వైజ్ఞానిక సలహా ఔర్ సీధీ మార్కెటింగ్ సే ఉన్కే ఛోటే

0: ऐसे फार्म की कमाई पूरी तरह बदल गई है.
1: భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్ లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
0: नशा मुक्त भारत के लिए क्या आप कोई पावरफुल स्लोगन बना सकते हैं कि हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो, क्या स्टूडेंट्स और थिएटर ग्रुप दिल को छू लेने वाले शॉर्ट प्ले लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो. हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है. मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले.
1: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
0: लेकिन अब ऐसी लाखों माताओं बहनों को पीएम स्वनिधि योजना से नई ताकत मिल रही. महिला सशक्तिकरण के इस पहलू की उतनी चर्चा नहीं होती जितनी होनी चाहिए. पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही है. मैं रेहड़ी पटरी के काम से जुड़ी सभी बहनों को उनके उज्जवल भविष्य के लिए बहुत शुभकामनाएं देता हूं.
1: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశం దేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
0: आने वाले दिनों में हम और भी कई महत्वपूर्ण पर्व मनाने जा रहे हैं. इस अवसर पर अपने आसपास के कारीगरों, शिल्पकारों और विश्वकर्मा साथियों का सम्मान करना चाहिए. त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा. इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है.
1: आकाशवाणी प्रांतीय वार्तालु विंटुनारो. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఉపశమనం కలగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 441 శస్త్ర

చికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2 కోట్ల 42

0: పరిశ్రమల దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్దిలో చిన్న తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే చిన్న తరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు రాష్ట స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

శ్రీరాములమ్మ చిత్రానికి వందే మాత్రం శ్రీనివాస్ స్వర్ణలత ఆలపించిన పాట విన్నారు. మీరంతా చేంజెస్ వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ వర్షాకాలంలో స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముఖ్యంగా వర్షాకాలంలో తల తడిస్తే వెంటనే తలస్నానం చేయాలండి. తల తడిగా ఉంటే చుండ్రు ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి. డయేరియా టైఫాయిడ్ రాకుండా ఎల్లప్పుడూ మరిగించిన చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగండి. మనం తీసుకునే డైట్ లో ఎక్కువగా విటమిన్ సి ఉండేటట్లు చూసుకోవాలి. నారింజ ఉసిరి వంటి పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. ఇక రాత్రిపూట పసుపు కలిపిన పాలు త్రాగడం వలన జలుబు దగ్గు దరిచేరవు. మరికొన్ని చెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి ఒక పాట విందామా.

దేవదాస్ చిత్రానికి చక్రి రేవంత్ ఆలపించిన చంద్రబోస్ గీతం విన్నారు. సమయం చేస్తే 1 గంట 40 నిమిషాల దాటి 50 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై. ధీర వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ కాలంలో ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన డైట్ లో ఎక్కువగా విటమిన్ సి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పాను కదా. మసాలాలు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అంతేకాదండి, మన ఇంటిని ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా ఇంకుడు గుంటలు, మీన్స్ గుంటలు కానీ, మనం తినే తాగేసిన బాండాలు కానీ పాత టైర్లలో నీళ్లు చేరి దోమలు చేరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా నీట్ గా ఉంచాలి. ఇక ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వలు ఉండకుండా చూసుకుని దీనివల్ల డెంగ్యూ మలేరియా కలిగే దోమలు పెరగకుండా ఆపుకోవచ్చండి.

0: మరి ఈ కాలంలో
1: మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినకూడదని చెప్పాను. మన వంటలు చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉండేందుకు, ఐ మీన్స్ ఇప్పుడైతే పకోడీ తినాలి, బజ్జి తినాలి, వర్షాలు పడుతున్నాయి, మొక్కజొన్న పొత్తులు తినాలనేటువంటి ఆశ కలుగుతుంటుంది కదా. ఈ పకోడీలు, బజ్జీలు లేదా పూరీలు చేసేటప్పుడు పిండిలో కాస్త నిమ్మరసం పిండితే ఎక్కువగా నూనె పీల్చుకోవటా.

0: ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం ఉంది. అది ఏడు అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసలే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా. ఓ ప్రియ నేస్తమా,
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: వివిధ భారతి FM 101.3.

నయ్య చంద్రం ఈ చిత్రానికి టిప్పు ఎంఎం శ్రీలేఖ ఆలపించిన పాట విన్నారు. పండుగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వినండి.

ఈ దయ్యాలి గంగమ్మ కోపం ఏ కొంప ముంచేందుకు, ఈ వయ్యారి వాగమ్మ వేగం కింద మీద చూడకుండా పొంగుతోంది ఎందుకో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సండే సండే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: చూడల సమయం చూస్తే 2:30 దాటి 44 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సౌందర్య కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య సందర్యలో చిన్నబడిగే సరదా సరదా ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. 8662421 నంబర్కు వాట్సాప్ చేయండి. మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, పెడన జోగానందరావు కలిసి చప్పలు రాసుకురా, హాయ్ చిరుబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నా భోజనం కట్, సాయంత్రం వరకు డాన్స్ అసలు ఆ డాన్స్ చేయాలంటే భోజనం చేయాలి కదండి. అప్పల రాజు గారు సోదరి సోదరికి స్వాగతం అంటున్నారు. తర్వాత హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు. ఆదిలాబాద్ నుంచి నవీన్ రజిత దివిజ, ఓ సూపర్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేశారండి, ఫేవరెట్ సాంగ్స్ అంటున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు, పాకాల మండలం నుంచి వెల్కమ్ టు సందరి అంటున్నారు జయరామ్ గారు. ఓకేనండి, స్వాగతం స్వాగతం. మామ జరిదిని శ్రీమాన జరిదిని ఉమ్మడి నుంచి పంపించారండి, స్వాగతం, వెల్కమ్ టు సందరి. నెక్స్ట్ ఎవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సందరి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మోసపేట గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెరిసి, వీరు కూడా బాగున్నారా సార్ అంటూ వెల్కమ్ టు సందరి అంటున్నారు. నెక్స్ట్ జరుపు తిరుపతి గారు తరాలపల్లి నుంచి స్వాగతం సందరికి, వెల్కమ్. నెక్స్ట్ నాగళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ సార్ భోజనం తిన్నారా, కొడుమూరు నుంచి పంపించారు, తిన్నారండి, మీరు తిన్నారా. నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, వీరంతా దేవరపల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి పంపించారండి. హాయ్ అంటున్నారు. హాయ్ అండి. జాన్సన్ విజయవాడ నుంచి సందరికి స్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు. నెక్స్ట్ మామా జయంతిని స్నేహభాను జయని, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటున్నారండి, కాఫీ పేస్టా, ఓ సూపర్, ఇంక నేను ప్రశ్నలు అడగలేదు. నెక్స్ట్ దసగిరి సంధ్య, పొద్దుటూరు కడప నుంచి జూనియర్ సాయి కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజనమండ్రి జయన్న, చిరుబాబు గారు నమస్తే, హాయ్ అంటున్నారు, వెల్కమ్ టు సందరి అంటున్నారు. ఓకేనండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేనైతే ఫస్ట్ ప్రశ్న అడుగుతాను, నల్లని అడవి, ఓ అడవి అంటే భయం వేస్తుంటుంది కదా, చిన్నప్పుడు అడవి గట్టు మీద వెళ్ళాలి, అక్కడ చెట్లు చూడాలి, అడవిలో భలే కాయలు దొరుకుతాయండి, కలేకాయలు, తర్వాత రేగ్కాయలు, ఇంకొన్ని ఉన్నాయండి కదా, సూపర్ ఉంటాయి. బట్ అడవిలో, నల్లని అడవిలో తెల్లని దారి, అడవి నల్లగా ఉండటం ఏంటంటే బాబు, ఇది విచిత్రంగా వింతగా ఉంది అంటారా, లేదండి, అడవి నల్లని అడవి, ఇది ఒక సామెత లాంటిది, పొడుపు కథ లాంటిది, పొడుపు కథే. నల్లని అడవిలో తెల్లని దారి కదా, మీరు ఇప్పుడైనా నల్లని అడవిలో నడిచారా?

అదే కూడా నీకు తెలిస్తే 8662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందనే సందనే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: సరదా సరదా సాగే సౌందర్య సంతృప్తి ప్రోగ్రామ్ లో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న సమాధానం ఏమిటనేది మన ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ ద్వారాగా తెలియచేశారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. అసలు ముందు ప్రశ్న అని చిన్నబాబు అంటారా, ఎస్ నల్లని అడవిలో తెల్లని దారి. ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారండి. వివి రెడ్డి గారు చిన్నోడా అంటున్నారు నన్ను, రైట్ ఆన్సర్ పంపిస్తూ. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెరిసి వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధోట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. రత్నం గారు వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. తాతారావు గారు మన్నించండి. ఓకే, నెక్స్ట్ అక్కర్పాకర్ నుండి రమ సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓ సూపర్ కదా, అంగర కళాధర్ పేరు బాగుంది. శారద గారు న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఏలో నుంచి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపు తిరుపతి గారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారండి శ్రేయశ్రీ గారు. శిరీష గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు స్పేస్ బార్ కామ పోలీస్ స్టాపులు పెట్టండి. జీరెడ్డి ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ జనిదిన శ్రీవారి జనిదిన రూమ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. వీరు కూడా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారండి. ఎవరు, మీ పేరు అనుష, నేను నెల్లూరు జిల్లా నుంచి. నా పేరు అనుష అండి, నేను నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి మెసేజ్ చేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, పొడుపు కథకు సమాధానం ఉంటే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం. సూపర్, వివరంగా విడదీసి మరీ చెప్పారండి మీరు. నెక్స్ట్ సోమారాయణ గారు, రంగారావు గారు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్, శ్రీత్విక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ నూనె నుంచి పంపించారు. రైట్ ఆన్సరే. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి నుంచి గౌరీ గారు రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ, హ్యాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నార్జీ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, నల్లటి అడవిలో తెల్లటి దారి అంటే ఆహా, విజయ్ నిజాంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీధర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి వీరు, విజయవాడ నుంచి, గవర్నర్పేట నుంచి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, జోగులాంబ గద్వాల జిల్లా ఎం దేవి గారు పంపించారు. మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బస్ నుంచి మురహరి శోధ జానకిరాజు రైట్ ఆన్సర్. మొసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెరిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. సారీ అంటున్నారు ఎందుకు ఆయండి. స్టార్స్ సంధ్య అనంతపురం నుంచి, స్టార్స్ కాదే. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఆనందపురం చంద్రరాజు గారు రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాలగొల్ల నుంచి రైట్ ఆన్సర్. పాలూజు గోపాలకృష్ణరావు కృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి మండలం నుంచి పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనైతుల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అబ్బో, ఓలీస్ గోల్డ్ అట పాత మ్యూజిక్ వినిపించగల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ మ్యూజిక్ వినిపించలేకపోతారు. ఒకవేళ కోసం మ్యూజిక్ వినిపించాలట వీరు తిరుపతుల బుచ్చయ్య గారు. ట్రై చేస్తారు ఈసారి అంటే నెక్స్ట్ షోకి. ఓకే, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ గడ్డ వంకయ్య గారు.

నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి మండలం గద్వాల జిల్లా నుంచి. కొడంగూరు నుంచి నాగేశ్వర నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్, మచిలీపట్నం రైట్ ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు ఎవరెవరు ఏమిటో. గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కి, మీరాబాయి, ముత్తిబాయి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, గడ్డ వంకయ్య గారు రైట్ ఆన్సరే కదా. అసలు ఆన్సర్ ఏంటి, నల్లని అడవులు తెల్లని దారి. అదేనండి తలలో పాపిడి. చక్కగా ఇలా ముక్కు సూటిగా ఇట్లా దుమ్మిని పెట్టి అక్కడి నుంచి ఇలా నైస్ గా తీస్తారు కదా, అదే పాపిడి. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాంద్రి సాంద్రి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ఎవరు పంపించారు, దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడుపుల నుంచి, మీ బ్రాండ్ సాంగ్ రాలేదు సాయి కుమార్ గారు అంటున్నప్పుడు ఒక లైలా కోసం అట. అబ్బో తర్వాత నేను అది మ్యూజిక్ అడుగుతున్నారా పాట అడుగుతున్నా నాకైతే అర్థం కాలేదు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ ట్రై చేస్తానండి. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ, దివ్యభాయ్, అజయ్, శృతి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. లేట్ గా అందుతున్నాయి. రాజు గారు పెడన జోగానందనగర్ నుంచి తన పేరు ఊరు టైప్ చేసి రెడీగా ఉన్నారు. అబ్బో ఎంత స్పీడ్ గా ఉన్నారా. సరే అప్పల రాజు గారు, ఇంకా మిగతా శ్రోతలందరికీ కూడా నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట ఏ చిత్రంలోనదో చెబితే సరిపోతుంది. చిత్రం పేరు చెప్పండి, సినిమా పేరు చాలు, వినండి. ఎప్పుడైతే వినిపిస్తున్నానో ఆ పాట చిత్రం పేరు అయితే నేను చెప్పను. వింటున్నవ్వండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: మీరు వింటున్నటువంటి ఆ పాట ఏ చిత్రంలోనిది?
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: సౌందర్య సాధనలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఒక పాట వినిపించాడు. ఆ పాట ఏ చిత్రంలోనే అని అడిగితే ఎవరెవరు పంపించారు చూద్దాం. అప్పల్ రాజు గారు పెద్ద జోగానందరావు గారి నుంచి ఓహోహోహోహో మాస్ జాతర మూవీ అట. నో, ఇది రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా టైం చేస్తున్నారు. వివి రెడ్డి గారు, మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారు బాబోయ్ అంటున్నారు. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు గోన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్, మాధవి ఆంజనేయులు భోదన పచ్చపల్లి నుండి పంపించారు. హాయ్ నాన్న అట. హాయ్ నాన్న కాదే, కాదు. నెక్స్ట్ మహమ్మద్ జయదర్ స్నేహభవాని జయదర్ నుంచి, ఈ పాట ఎప్పుడూ వినలేదు, ఇప్పుడే వింటున్నట్లు అనిపించింది చిన్నబాబు అంటున్నారు కదా. కానీ సాంగ్ వినడానికి చాలా బాగుంది. కానూరు నుంచి తాతారావు గారు, జవాబు వెయ్యి అనుకుంటున్నాను అంటున్నారు. కాదు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరో మిస్, దరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ హాయ్ నాన్నట ఫ్యామిలీ. ఓకే, మధు ప్రసాద్ వారి ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. హాయ్ నాన్నట. సినిమా పేరు సింధూరు పువ్వాట, కొండేటి శ్రీధర్ అంటున్నారు. ఓకే, జిల్లా జయరాం పది పాకాల మండలి నుంచి పంపించారండి. ఆయిచిన బాబు ఎలా ఉన్నావట? చాలా ఉన్నా, చాలా బాగున్నానండి. కానీ ఆన్సర్ ఇక్కడ, ఈ పాట ఆరియట్టు అబ్బా చంద్రానికి చెందింది అంటున్నారు. ఎల్లప్ప యాదవ్ గారు, కాదండి నేను చెప్తాను. ప్లీజ్ అట, ఏంటి ప్లీజ్? నేను చెప్తాను కదా, రామకృష్ణారెడ్డి గారు కనగలరు. అసలు ఎవరు పంపించలేదండి, ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేదు. నేను వినిపించినటువంటి పాట ఏంజిల్ చిత్రంలోనిది. ఎస్, ఇది 2017లో విడుదలైన చిత్రం. ఓకేనా? విజయప్రకాష్ సత్యయామిని ఆలపించిన పాట. పాట వినడానికైతే సూపర్, చాలా చాలా బాగుంది కదా. అని మీరు ఎప్పుడు వెళ్ళలేదు.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు.

0: ఫోర్త్ లో అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్ .co.in. SBI, the bank to every Indian.
1: రెడీగా ఉన్నాడు. మీరు కూడా సమాధానాలు పంపించడానికి మరి పదండి పదండి ప్రశ్నలకు వెళ్ళిపోదామా? ఇది కూడా పొడుపు కథ లాంటిది, బట్ పొడుపు కథే. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అర్థవంతంగా పంపించండి. నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. అర్థమైందా? నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. నేనెవర్ని? మరి నేనెవరినో తెలిసిపోయిందా? 8662441 నెంబర్కి వాట్సాప్ చేయండి. అర్థమైందా? మరలా చెప్పనా? నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కానీ అది ఇల్లు కాదు. మరి నేనెవర్ని? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. వింటున్నారు సందరే సందరే విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కాదు కానీ ఇల్లు కాదు. లోపలైతే మనుషులు ఉంటారు కానీ ఇల్లు కాదు. నేనెవర్ని? ఆన్సర్ తెలిస్తే 8662 111 నంబర్కి వాట్సాప్ చేయండి.

అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి తెలిపారు. పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితత్తు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఆస్ట్రేలియా సమయం చూస్తే 3:03. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై సాందనే సాందనే వింటున్నారు ఈ తీవ్రార్జీ చిన్నబాబు. సాందనే సరే, నేను ఆల్రెడీ ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకు సమాధానాలు మన ఫ్రెండ్స్ అయితే పంపిస్తున్నారు 8662441 నెంబర్కి అయితే వాట్సాప్ చేయమని చెప్పాను. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులుంటారు కానీ అది ఇల్లు కాదు, నేనెవర్ని? ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరణ సూపర్.

0: రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాజు గారు క్లూ. ఓ క్లూ కావాలా? సరే, అయితే ఆ ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, ఎలా చెప్పాలి? ఎస్, సర్వేంద్రియానం కదా, అసలు ఇంద్రియాలలోనే గొప్పదండి ఇది. సరే, పాకల మండలి నుంచి జయరాం గారు, నోరట హౌ సర్వేంద్రియానంలోని నోరుందా? జిహ్వ చాపల్యం నోరు. మనం ఏదైనా కావాలి అంటే నాలుకకు రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలను తెచ్చుకొని తింటాం, అది నోరు కదా. నాలుక జిహ్వ చాపల్యం, నా కత్తి, ఐ మీన్ చొరకత్తి లాంటి నాలుక అంటారే, అలా నాలుక నోరు కాదు. మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెరిసి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయ గారు, నోరట, నోరులో మనుషులు కనిపిస్తున్నారా? హౌ, ఇది ఎలా? ఇట్స్ పాసిబుల్, ఎలా సాధ్యం? మాధవాంజనేయులు గారు బోధన పత్రం నుంచి, నోరు కాదండి. కొండరెడ్డి చిత్తూరు మండలం కడప జిల్లా నుంచి, ఓ రైట్ ఆన్సర్. ఆయి చిన్నబాబు బాగున్నారా? ఆన్సర్ నోరు అంటున్నారు. ఎవరు ఎవరు మీ పేరు? విజయవాడ నుంచి పేరు లక్ష్మీ గారు. కాదండి నోరు కాదు. క్యాదిరి విరేశ్వర మండలి నుంచి, ఓహో అది తలుపు ఎక్కడుంటుంది? ఆహా, అన్ని ఆల్బమ్స్కి అలా అంటారా? ఫోటో ఆల్బమ్ అంటున్నారండి, నేను అనుకున్న ఆన్సర్ ఇది కాదు, ఇది ఒక అందుకు కూడా రైటేనేమో. చిరుమావు గారు సెకండ్ ఆన్సర్ చెప్పండి సార్ మరోసారి. సెకండ్ ఆన్సర్ ఐ మీన్స్ నల్లటి అడవిలో తెల్లడి దారి ఏమిటి అనండి, పాపిడి కదా. నేను ఒక పాట వినిపించాను, ఆ పాట ఏంజిల్ లోది కానీ చెప్పాను కదా, మరలేంటి థర్డ్? సరే, అక్రపాకు నుంచి రమా గారు, దానిమ్మ అట, దానిమ్మ పండ, తల అంటే పాపిడి, అది ఓకే. జీరెడ్డి నంజీవకాల నుంచి, సత్రం అట, సత్రానికి తలుపులు ఉండవా? తాళం వేయరా? యా మరి ఆ సత్రాలకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఐడియా లేదు. ఫోటో ఆల్బమ్ అంటున్నారు నిజామాబాద్ వీక్లో నుంచి మృహరేశ్వర జానకి రాజు. రాజు నుండి జయన్న, ఫోటో ఫ్రేమ్ అంటున్నారు, ఫ్రేమ్ కట్టిన ఫోటోకి తలుపు ఉంటుందా, తాళం ఉంటుందా? నేను అడిగిన రోజు సమాధానం, గడి లేదా బడి, గుడి లేదా బడి అట, గుడిలో మనుషులు ఉంటారు, బడిలో మనుషులు ఉంటారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జరిద్దని, స్నేహభావనం జరిద్దని, కానీ మనిషి కాదని చెప్పాల్సింది. జాన్సన్ విజయవాడ నుంచి ఫోటో ఫ్రేమ్ అంటున్నారు, నోరు అనుకుంటున్నా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయ పిల్లకి రావడించి, నోరు కాదు. ఉత్తరం లేదా లెటర్, కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, కాదు. భాస్కర్ పెన్న అగ్గిపెట్టె అట, అబ్బా అగ్గిపెట్టెలో మనుషులు ఉంటారా? తర్వాత రైతు ఆన్సర్ పంపించారు కుసుమంబడి నగర్ నుంచి, ఆన్సర్ ఫోటో ఆల్బమ్ అంటున్నారు. తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ బస్సు అట, అబ్బో ఇప్పుడు కొన్ని బస్సులకు తలుపులే ఉండట్లేదుగా, కానీ ఇక్కడ తలుపు ఉంది. నెక్స్ట్ శ్రీషాస్, శ్రీషాస్ అట, సే శ్రీషాస్ తిరుపతి నుండి, బ్యాంక్ కాలనీ అట. ఆన్సరా? తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి పంపించారా? ఆన్సర్ ఏంటి? దానిమ్మకాయ. హౌ? మన నోరు మనుషులు పండ్లు అనుకుంటున్నా, అబ్బా అదే, అది ఎలా సాధ్యం? గరగలు రామకృష్ణారెడ్డి గారు, కాదు. తర్వాత ఎవరు వచ్చిద్దాం? రోసద్ భాస్కర్ పుట్ర్యాల సినిమా హాల్ అట. ఆహా, భాస్కర్ గారు సినిమా హాల్కు తలుపులు ఉంది, తాళము ఉంది, కానీ ఇక్కడ తాళం లేదు, సినిమా హాల్కు తాళాలు వేస్తారు. ఓకే, నెక్స్ట్. హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే చిన్నబాబు గారు అంటూ, ఎవరు, మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, అంకయ్య గారు రాంగ్ ఆన్సర్. అంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య వంత పెద్దన్న తల్లి గర్భం అంటున్నారు, కాదండి. బస్సు రైలు మహమ్మద్ దినితల భవన్పేట గ్రామం కామారెడ్డి జిల్లా, కాదు. అన్నిటికీ తలుపులు ఉంటాయి కానీ తాళాలు ఉండవు. వాసు ఎండది దానిమ్మ పండు అంటున్నారు, పేరైతే ఎల్లప్ప యాదవ్ గారు, కాదు. రమేష్ దంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎం భాషా గారు, రాంగ్ ఆన్సర్. ఫేస్లోనే ఉందట, ఆహా ఫేస్లోనే ఉంది. మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారట వివిరెడ్డి గారు ప్రశ్నగా. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష సమాధానం ఉంటే రైట్ ఆన్సర్ పంపించారు. మాధవాంజనేయులు బహుదాన పంచం నుంచి రైట్ ఆన్సర్. కానూరు సాతారా ఒక రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాల్కొల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత కొడిరి శ్రీధర్క గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, మోసపేట గ్రామ మహబూబ్ నగర్ తెలిసి నరసింహర్సి విజయ వీరు రైట్ ఆన్సర్, పాలంపాలి ఆలగడ్డ నందనిధి నుంచి రైట్ ఆన్సర్, ప్రోగ్రామ్ షో టైం కి వెల్కమ్ అంటే ఇప్పుడు పంపిస్తున్నారు ఏంటండి, కేదరివేష్ రాజులమండ్రి నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ సులచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, దేవస్థాన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, ఆయచర్ బాబు గారు అంటూ విజయవాడ నుంచి పంపించారండి, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, నవ్యన్ సర్వేంద్రియానం ప్రధానం అన్న దానికి ఇప్పుడు క్లూ ఇచ్చాయి కాబట్టి అందరు రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, క్లూ బాగుందంటున్నారు. దశగిరి సంధ్య పొద్దుటూరు కడపల నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సరే కదా, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ ఆన్సర్ ఏంటి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్, జమలయ్య దొడ్డదేవరపాడు, దొడ్డదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు ఈయన కూడా, వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్, రోసదు భాస్కర్ గారు పుట్టాల రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. అప్పుడు ఆయ చిన్నబాబు గారు ఒకలేల కోసం పాటి మ్యూజిక్ వచ్చిన తర్వాత ఇది చిన్నబాబు షో అని ఒక బండ గుర్తు మా మనసులో పడిపోయింది సార్. అవునా, అదేలే కొన్నిసార్లు సాంకేతిక సమస్యల వల్ల అది ప్లే అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. సరే, నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కానీ అది ఇల్లు కాదు, నేనెవరిని. ఆన్సర్ అయితే పంపించేవారు చాలా మంది పంపించారండి, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి ఎవరు, ఇంద్రాబాయి భానుప్రకాష్, నవ్య లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, గోవర్ధనరావు గారు రైట్ ఆన్సరే. నిజమా వీకులు పడించే మరహరేశ్ జానికి రాదు, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అదేనండి కళ్ళు, మన కంట్లో ఏది చూస్తే మన కంట్లో కనిపిస్తుంది, అవతల మనిషి కూడా ప్రతిబింబం మన కంట్లో కనిపిస్తుంటుంది, అదే మనుషులు ఉంటారు కానీ ఇల్లు కాదు, తలుపు ఉంటుంది కానీ తలుపు కనురెప్పలు తలుపులు అనమాట, కానీ తాళం ఉండదు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

ఇప్పటి వరకు పొడుపు కథలు సరదా ప్రశ్నలు అడిగాను కదా, ఇప్పుడు ఒక జీకే ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాను. మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఎవరు పొందారు మీకు తెలుసు? తెలిస్తే 8662441414 నంబర్ కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సందరి సందరి వింటున్నారు వీత్యురాజే చిన్నబాబు.

ఇండియన్ సమయం చూస్తే 3:16 దాటి 35 సెకన్లు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగాను, మన ఫ్రెండ్స్ అయితే పంపించారు ఎవరెవరో చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు? ఎస్ మురారి యశోద జానకిరాజు గారు పంపించారు వీక్లీ బజార్ నుంచి. రైట్ ఆన్సర్ ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి సూపర్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. చాలా మంది పంపించారండి. ఓయ్ ఇంకెవరు? నెక్స్ట్ ఏలూరు నుంచి రాజు గారు పంపించారు కళ్ళు అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అప్పల రాజు గారు పెడన జోగానందరావు కాలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీమణి జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు ఈమూడ నుంచి. గుండ్రజి దాసపల్లి నుంచి పాలు శివదాస్ రెడ్డి తిరుపతి మార్కుటుంబ సభ్యులు కన్ను అంటూ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? కొండారెడ్డి సిద్ధపట్ట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్ర పంపించారండి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. జానకి రామ్, ఈ జానకి రామ్ అంటే అతని పేరు, రైట్ ఆన్సర్. నందిగామ నుంచి పంపించారు. కాదండి, రైట్ ఆన్సర్ పంపించారు వీరి కూడా రైట్ ఆన్సర్. సారీ, మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పైన ఆన్సర్ కింద మధ్యలో అలా కన్ఫ్యూజ్డ్ పంపించారు అందుకని. బస్కీర్ సంధ్య పొద్దుటూరు కడుపు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తిరుపతి నుంచి శిరీషావు గారు పంపించారు రైట్ ఆన్సరే. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అంపపూర్ నుంచి చిరంజీవి నాగభూషణ్ ఒక సవే ముందు పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు. రోసూదు రేసూదు భాస్కర్ పుట్రల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. పాలంపాలయ ఆలగడ్డ నందేవల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సులచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ కేదరి విరేశ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా.

కానూరు నుంచి తాతారావు గారు. రైట్ ఆన్సర్, సూపర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి ప్రహరీశ్వర్ జానకి చెప్పాక విజయలక్ష్మి గారు పంపించారు విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. ఘనగల గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి పంపించారండి తిరుణ గారి ప్రకాష్, సుజాత, చోటు, కార్తికేయ, రైట్ ఆన్సరే. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఏకలవ్య నగర విజయ వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. అనుకోవటం ఏంటండి రైట్ ఆన్సర్ అది పుట్టపక్క మిరియాల తిరుమలి ఆండాడు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూర్ నుంచి పంపించారండి భాష గారు, రైట్ ఆన్సరే. పేరైతే అర్థం కాకుండా పంపించారండి వీరు, కానీ రైట్ ఆన్సరే. ఓకే అక్తర్ గారా, ఓ సారీ, వారి ఫ్యామిలీ, రైట్ ఆన్సర్ పంపించారు. తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా సమాధానం అంటే రైట్ ఆన్సర్ పంపించారు. వరల పంపించారేటండి, రైట్ ఆన్సర్. ఉదగిరి నుంచి అనుష, ఓకే సమాధానం అంటే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, ఎల్లప్ప యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు అనంతపురం నుంచి పంపించారండి అక్తర్ గారు, రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్నారు రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చిన్నబాబు అంటూ పంపించారు దీప్తి ఫ్రమ్ ఓకే పెనుమూలు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్, ఓకే థ్యాంక్ యూ అండి. నెల్లూరు నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్ పంపిస్తూ గడ్డం అంకయ్య గారు, కనకరావు పెండ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా ఎవరు ఇద్దరు ఉన్నారు, ఓకే వీరు కూడా భాస్కర్ గారు, ఆశా శ్రీనివాస్ గారు, రైట్ ఆన్సరే కదా. ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకేనా, రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అయితే ఈజీ ప్రశ్న అడగాలనుకుంటున్నా, చాలా చాలా ఈజీ, మీరందరూ పంపించేస్తారని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి ప్రశ్న. మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? మరలా రిపీట్ చేస్తున్నాను, మీ నాన్నగారి చెల్లెలు ఉంటారు కదా, వారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? నాన్నగారి చెల్లి మనవరాలు, ఆ మనవరాలి అన్న భార్య మీకేమవుతుందో ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సాధన వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. అల్లుడా మజాకా ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన వీడియో గీతం.

మీరంతా చేంజ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ స్పేస్ సాంద్రియ సాంద్రి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, మీ నాన్నగారి చెల్లి గారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్స్ అయితే పంపించారు మన ఫ్రెండ్స్ ఎవరెవరో చూద్దాం.

అప్పలరాజు గారు పెడన జోగరందరావు కలిసి ఆయన బాబు అల్లుడ మధ్య కలిసి సినిమా పాట ఈ పాటతో నాకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది సార్ అంటున్నారు. అవునా, భోజనం చేసే డాన్స్ వేస్తున్నారా? కొండరెడ్డి చిత్తూరు మండలం కడపజల నుంచి జవాబు అంటూ, ఓహోహో కాదండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఇవి వరుసలతో సంబంధించింది, మరదలు వదిన అంటున్నారు వీళ్ళు. ఎలా ఎలా, నేను అనుకున్న ఆన్సర్స్ మ్యాచ్ అవ్వట్లేదండి. జాన్సన్ విజయవాడ నుంచి కోడలు అంటున్నారు, తిరుపతి నుంచి దేవసేన అమ్మ అంటున్నారు, మా మనవరాలు అంటున్నారు, మాది మంజులు బోధన పోచం నుంచి మనవరాలు అంటున్నారు. ఎస్ మనవరాలు అంటున్నారు తిరుపతి నుంచి. ఆహా, దీప్తి గారు మనవరాల ఎలా, సరే నేను చెప్తాను విపరంగా విపులంగా. విజయవాడ నుంచి విజయలక్ష్మి, అక్క అవుతుందట. అబ్బో అక్క అక్క, నువ్వు ఎక్కడే కాదనుకుంటా కదా. ఓకే, నేమ్ పి జానకి రామ్ ఉమా. ఆన్సర్ వచ్చేసి కోడలు అంటున్నారు నందిగామ నుంచి, అక్కయ్య అంటున్నారు. కొండిని శ్రీదుర్గ గారు, అక్కయ్య అట, ఎక్కడ అక్కయ్య అండి, పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య. నిలుచిన ఉదగర్ నుంచి అనూష సమాధానం, రైట్ ఆన్సర్, సూపర్ అండి, మీరు మీరు ఒక్కడే పంపారు రైట్ ఆన్సర్ నాకు తెలిసి. నెక్స్ట్ అక్రపాకు నుండి పంపించారు రమా గారు, కోడలు అంటున్నారు కాదు. కనకారావు బ్యాండ్ నుంచి ఓ రైట్ ఆన్సర్ పంపారు మీరు కూడా. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎవరు పంపించారు, ఏమని పంపించారు?

వదిన మరదలట. అబ్బా వదిన మరదలు ఎలా అవుతుంది. ఓకే, యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మనవరాలు అంటున్నారు. తిరుపతి నుంచి పంపించారండి వదిన, సుబ్రహ్మణ్యం గారు వదినాన్ని పంపించారు. ఓకే, పాలోజీ గోపాలమ్మ.

0: గారు పుట్టాల. రైట్ ఆన్సరే భాస్కర్ గారు, రైట్ ఆన్సరే. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు పంపించారు. వదిని కాని వరదలు గారట, వదిన కాని వరదలు కాని అవుతుంది అంటున్న మోండ్రాయ్ గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర కాదు. జయరాం పాకాల మండలం నుంచి, రైట్ ఆన్సరే పంపించారు మీరు కూడా. సూపర్. వదిన కాని వరదలు గారి అంటున్న కొత్తగూడ నుంచి డిస్టిక్ ఇల్లందు నుంచి పంపించారండి. రాజేష్ ఖన్నా, ఆలూరి శ్రీనివాస్, ఆటో శంకర్ కాదు. అనంతపురం సర్వత గారు వదిన మరదలట. అబ్బో, తాళంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారు. మేనత్త మనవడి భార్య, మరి ఏమవుతుంది చెప్పాలి కదా. వదిరికాని మరదలు కానీ అవుతుంది దస్తగిరి సంధ్య. ఆన్సర్ ఏంటండి ఇక్కడ, ఆన్సర్ ఏది మరి? మస్తాన్ గారు వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. వదిన కాని మరదలు అంటున్నారు మురహరేశ్వర జానకిరాజు గారు. ఎస్ఎం భాష గారు ఓకే, రైట్ ఆన్సర్ పంపించారండి భాష గారు. అప్పలరాజు గారు అబ్బా ఒకటే పంపించాలి, మేనకోడలట. అబ్బు మర అక్కడ ఒకటే పంపించాలి. నాగార్జున లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారండి. ఆన్సర్ ఈస్ వదిన అంట కాదు. మహమ్మద్ చరిత్ర శ్రీభాను చరిత్ర పంపించారు వదిన మరదలంటూ. అనంతపురం నుంచి అక్తర్, వదిన మరదలట. భాస్కర్ పెడిన కోడలట. అబ్బో దీప్తి ఫ్రమ్ ఓకే, దీప్తి గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు వరకొండి ఈశ్వర్య చెల్లెలే అవుతుందట. అబ్బా చెల్లెలేక, మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య, అక్కడ చెల్లి మనవరాలి వెళ్ళింది, చెల్లెలేదు. సరే, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారండి. వదిన మరదలు అంటున్నారు. తరాలపల్లి చెరుపతి బుచ్చయ్య గారు, ముల్లగిరి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? పాలజు గోపలక్ష్మచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. పండి సత్యశ్రీ యూకే నుంచి పంపించారండి. యూకేనా, తెనాలి అంటారు కదా. సరే, తెలియదు అంటున్నారు. ఎవరు? తిరుపతి నుంచి ప్రకాష్ గారు. నేను చెప్తాను, ఓ భార్య అవుతుందట కొండేటి శ్రీదుర్గ గారు. ఏం ఆలోచిస్తున్నారండి మీరు అక్కడ? సరే సరే, అప్పలరాజు గారు పెడన జోగనందన కాల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సూపర్ సూపర్. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వారం. ఓకే ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు తర్వాత ఎవరు? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వర జానకిరాజు, రైట్ ఆన్సర్. ఏదైనా రైట్ చెప్పు అంటున్నారు. ఆహా, మీరు పంపించింది రైటే. రామకృష్ణారెడ్డి గారు గనగలూరి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి పంపించారు ప్రకాష్ శ్యామల. ఓ తోబుట్టు అట. అబ్బా కాదు, దస్తగిరి సంజయ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు. ఆలోచించకుండా జవాబు పెడుతున్నాను, చెల్లి గాని అక్క గాని. అవునా, ఇది ఎక్కడ కొనవండి. నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య అండి నేను అడిగేది. అక్క చెల్లి ఎలా అవుతుంది? రంగారెడ్డి జిల్లా ఎక్కలేవ నగర్ నుంచి వీలే వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ తొట్టదేవరపడి నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల్ మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏంటి, జవాబు ఏంటి, ప్రశ్న ఏంటి? మీ నాన్నగారి చెల్లి, నాన్నగారి చెల్లి మేనత్త అవుతుంది. మేనత్త మనవరాలి కోడలు అవుతుంది. కోడలన్న అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య ఏమవుతుంది? కూతురు. మరలా చెప్పనా? మన నాన్నగారి యొక్క చెల్లి మేనత్త అవుతుందండి మనకి. మేనత్త మనవరాలు ఏమవుతుంది? మనకి కోడలు అవుతుంది. కోడలు అన్న అవుతుడు, అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య కూతురు. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. చాలా సింపుల్ ప్రశ్న, మీరు రకరకాలుగా డిఫరెంట్ గా పంపించారు. అయ్యి బాబు, ఇది కూడా తెలియదా ఏమిటా అనుకున్నాను, కానీ రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామాయణం మహాభారత ఇతిహాస గ్రంథాలే కాదు, చాలా మన దివ్యమైన పరిశుద్ధ గ్రంథాలున్నాయి. ఖురాన్ ఉంది, బైబుల్ ఉంది. అయితే రామాయణ గ్రంథాన్ని తమిళంలో రాసింది ఎవరు? నా ప్రశ్న అండి ఇది. తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662 4111 నెంబర్కు ఆన్సర్ పంపించండి. అర్థమైంది కదా, రామాయణాన్ని తమిళంలో రచించిన రచయిత ఎవరు? 8662 4111 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వింటున్నారు సాందరి సాందరి విత్ యువరాజ్ చిన్నబాబు.
1: వచ్చింది. కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లి

0: లేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. SBI, the bank to every Indian.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు, దక్కినవన్నీ పక్కన పెట్టి పట్టరము పట్టు, వెయ్యర సయ్యంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు, చిందయ్యరయ్యంటూ పదం వింటూ పద అంటూ.
1: ప్రేమ ఖైదీ చిత్రంలో అంత్యాక్షరిలో సుశీలమ్మ గారు బాలు గారు పాడిన పాటలు విన్నారు కదా, సూపర్బ్ కదా. ఘంటసాల గారు, చిత్ర గారు, జానకి గారు ఆలపించిన పాటలు సుశీలమ్మ గారి గళంలో వింటే ఎలా ఉంటుందో కదా, వినేశారు సూపర్ కదా. సాంద్రీ సాంద్రీలో మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ముందు ప్రశ్న చిన్నబాబు అంటారా, తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిసిపోతే 8662484 నంబర్ కు వాట్సాప్ చేయమన్నాను. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్క నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీర్దని స్నేహభాను జీర్దని కూతురు అంటే ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. అప్పల్ రాజు గారు పేడన జోగానందరావు కాల నుంచి, హాయ్ చిన్నబాబు, రేడియో సెట్ లో ప్రసారం సరిగా రావడం లేదు, డిస్టర్బ్డ్ గా ఉంది, ఆగి ఆగి వస్తుంది, ఆగమని చెప్పావా అప్పలరాజు? గమనించగలరు. సరే ఇక్కడ చెప్తానండి ఇంజనీర్ సార్, వాళ్ళకి వారు సరిచేయొచ్చేమో మేబీ. క్యాదరి నిరేష్ రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు కొత్తగా నూతనంగా వస్తున్న శ్రోత భయ్యా కూతురు అవుతుందని పెట్టారు, మీ పేరు కూడా పంపిస్తే నేను చక్కగా చదువుతాను కదా. ప్రకాష్ గారు, విడి ప్రకాష్ గారు పంపించారండి, ఊరు పేరు ఎక్కడో, పేరైతే ప్రకాష్ వీరి పేరు, కూతురు అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కొత్తగా వస్తున్న శ్రోత స్వాగతం అండి, సుస్వాగతం. ఇలానే మీరు వివిధ భారతికి వాట్సాప్ చేస్తూ ఉండండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి దేవసేన గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం, ఎవరు, ఓకే దర్శన్ గారా, సాయి దర్శన్ అండ్ శేష సాయి గారు, రోహన్ గారు పంపించారండి, రైట్ ఆన్సర్. కనకారావు పెడిన రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు వాల్మీకి అంటున్నారు, నేను అడిగింది ఐ మాస్కింగ్ తమిళ్, తమిళంలో రామాయణాన్ని రచించిన రచయిత అడిగానండి తాతారావు గారు. నెక్స్ట్ కొత్తగూడెం డిస్టిక్ నుంచి ఇల్లందు నుంచి పంపించారండి అల్లూరి శ్రీనివాస్, ఆటో శంకర్, రాజేష్ ఖన్నా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్ ఉదయ జానకి రాజు, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పెళ్లిగొండ్ల కాలనీ నుంచి మల్లగిరి విజయకుమార్ గారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామాయణాన్ని తమిళంలో రచించారు అంటూ పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దీప్తి మీరు పంపించారు, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం తర్వాత గారు రైట్ ఆన్సర్. కవి చక్రవర్తి అంటున్నారు, కవి చక్రవహ అని బిరుదు చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. ఉదయగిరి నుండి అనూష గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. జగిత్యాల జిల్లా నుంచి బుగ్గారం నుండి పంపించారండి తిరుణ గారి, ప్రకాష్, సుజాత, చోటు, కార్తికేయ, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి విజయవాడ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడని రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. ఎస్ఎం భాష నైదుకూరు నుంచి రైట్ ఆన్సర్. జయరామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్ విజయవాడ నుంచి. నాగార్జున లక్ష్మి బొడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం.

మధు ప్రసాద్ తలంపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్. ఆదిచిన బాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. చాలా చలాకీ ప్రశ్నలు వేస్తుంటారు, బాగున్నాయి వింటున్నాము, రామాయణాన్ని తమిళంలో రచించిందంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వినిపిస్తున్న పాట సూపర్ అండి, అన్ని పల్లవులు కలిపి హైలైట్ లా ఉంది ఈ పాట. ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి పాటలు, మీకు బాగుంటాయి, మీరు సూపర్ అండి చిన్నబాబు గారు అంటున్నారు. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ అండి. అది అంత్యాక్షరి అండి, ప్రేమ ఖైదీలో అది. నెక్స్ట్ ఆధున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ వారి ఫ్యామిలీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, నిజాంపేట జిల్లా విజయ్ కుమార్ గారు పంపించారు, మెదక్ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ తమిళంలో రామాయణాన్ని మొదటిసారిగా ఆహా మహాకవి అంటూ పంపించారండి. ఎస్ సూపర్. ఎల్లప్ప గారు యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుమారి లక్ష్మి వెంకటేష్ మా నేమ్స్ అంటూ పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు వీరంతా. వరవకొండ నుండి ఈశ్వరమ్మ, ఈశ్వరయ్య కమ్మన్న, అబ్బా ఆన్సర్ చెప్పేశాను తమిళంలోని. తరాలపల్లి నుంచి పంపించారండి జరుపతుల బచ్చయ్య గారు, తమిళంలోనే మరి తమిళంలో అని ఆపేశారు. ఆన్సర్ ఎక్కడ, మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గణగుల రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్. రాజండి జయన్న కూతురు అంటే ఇప్పుడు పంపించారు. ఎస్ సురేంద్ర గారు, సురేంద్రనాథ్ పంపించారండి, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. దేశీరెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, ఓకే అంజన బాబు గారు పంపించారండి పాలవోయి నుంచి, రైట్ ఆన్సర్. కంబన్ తమిళ్ అంటున్నాడు దొడ్డదేవరపాడు నుంచి ప్రకాష్ రాజ్ శ్యామలారాణి. నేను ఇంత ఆన్సర్ చదివేశాను, ఎవరు పంపించకండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపండి, మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే తమిళంలో రామాయణాన్ని రచించింది కంబన్. రైట్ ఆన్సర్ పంపండి, మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 3:46 దాటి 55 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు సందనే సందనే విత్ యువరాజు చిన్నబాబు. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. ఇప్పుడు వినబోతున్న పాట ఏ చిత్రంలో ఉన్నది, ఆన్సర్ తెలిస్తే 8662 4444 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట మాత్రం జాగ్రత్తగా వినండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: నేను ఒక పాట అయితే వినిపించాను, మరి ఆ పాట ఏ చిత్రంలో అయితే అడిగాను, మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పంపించారు. ఎవరెవరు పంపించారు, ఏం పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందన కాలిచ్చే ఆన్సర్ ఎక్కడండి? అప్పలరాజు గారు అసలు ఆన్సర్ పంపించలేదు. అనుకున్నాము సాంగ్ ఇంకా రాలేదు అని క్వశ్చన్ లో చిన్నబాబు అంటున్నాను. సాంగ్ క్వశ్చన్ లో లేదు, నేను వినిపించే పాట ఏ చిత్రంలో ఉండేది అని అడిగాను దస్తగిరి సంజయ్ గారు. ఓహో, సాంగ్ ఇంకా రాలేదా? నాకు అయితే ఆన్సర్ అర్థం కదా. ఈ క్వశ్చన్ లో ఏమిటంటే, నేను సాంగ్ వినిపించాను, చిత్రం పేరు చెప్పమన్నానండి. ఓకేనా? వినండి, సినిమా పేరు చెప్పండి. నాకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా? దేవసేన తిరుపతి నుంచి పంపించారండి. ఏం పంపించారు? ఓ, సూపర్ సూపర్ సూపర్. మీరైతే రైట్ ఆన్సర్ పంపించారండి. ఎలా తెలిసిందండి దేవసేన గారు? అనంతపురం నుంచి, పిల్లగుండ్ల కాలనీ నుంచి ముల్లగిరి విజయ్ కుమార్ గారు. బంగారు రాజు అట? ఆహా, కాదు. అనంతపురం ఔషం బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు. ఓహో, రైట్ ఆన్సరే. మీ ఆఖరి ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్ పంపించారు. తెలిసిపోతుంది ఏంటి అబ్బాయిలకి? తెలియదండి అంటున్నారు. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారండి అంటున్నారండి వీరు. ఓకే, దీప్తి గారు, నేను చెప్తానండి. గోనా బుద్ధారెడ్డి, పాలంపాలి, ఆలగడ్డ, నదనగర్ నుంచి పంపించారండి. ఏంటది ఆన్సర్ ఇక్కడ? నెక్స్ట్ ఎవరు? సంధ్య అనంతపురం నుంచి పంపించారండి. కాదండి, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు, తిరుపతి నుంచి. ఓకే, రైట్ ఆన్సరే. ఎస్ఎం భాష గారు పంపించారు. ఆన్సర్ లిటిల్ హార్ట్స్ అట? కాదు. మైదుకూర్ జాఫర్ పోలరంగడు చిత్రంలోనిది ఈ పాట అంటున్నారు. ఆహా, కాదు. నెక్స్ట్ అప్పలరాజు గారు, కనుమ జోగర్ధన కలిసి అప్పలరాజు గారు ఎలా కనిపించారు? మీరు కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నారా ఉప్పు? రైట్ ఆన్సరే. మామూలు చరిత్ర శ్రీభారి చరిత్ర. మీరు వినించిన పాట విన్నాం కానీ సినిమా పేరు అయితే ఎప్పుడూ తెలియట్లేదు. పాట అయితే విన్నారట, నేను చెప్తానండి. అంజన బాబు గారు పంపించారండి, రైట్ ఆన్సర్. సూపర్. ఉరకొండి ఈశ్వరయ్య, ఈశ్వర్ కృష్ణాష్టమి కాదు. సందరి సందరి చిత్రంలో చిన్నబాబు పాడిన పాట. అబ్బా, సూపర్ సూపర్. అసలు దీనికైతే మీరందరూ ఓ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పాట నేనే పాడానట. సరిపోయింది సమ్మడం. ఆ పాట పాడింది నేను కాదు, కానీ చిత్రం పేరు అడిగాను. నెక్స్ట్ ఆత్మగురి చాదశేషి గారు.

వచ్చి నువ్వు అంటున్నారు. రాజశేషు గారు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు నువ్వు చెప్తున్నారు. సరే, అసలు ఆన్సర్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరు పంపరేమో అనుకుంటున్నాను. కానీ అయితే పాట విన్నారు, ఈడు గోల్డ్ హ్యా ఈ చిత్రంలో ఉందన్నమాట. సౌందర్య సుందరి వింటున్నారు విత్ యువరాజే చిన్నబాబు స్టూడియోలో. సమయం చేస్తే 3:54 దాటి 53 సెకండ్లు అయింది. ప్రశ్న గెట్ రెడీ. స్వతంత్ర భారతం దేశానికి తొలి హోం మంత్రి ఎవరు? స్వతంత్ర భారత్కు తొలి హోం మంత్రి ఎవరు? అర్థమైందా? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
0: SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్య అంశాలతో భరత్ రత్నాకర్. వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యేందుకు దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 137వ సంచికలో నేడు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భవితను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్టంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల అంతర్వలయ రహదారి అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత కళాశాలల్లో యూజీ పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఫీజుల పెంపును వర్తింపు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ 3 వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్టంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు సంబంధించి ఐచ్ఛికాల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఇప్పటికే 14,548 మందితో కూడిన మెరిట్ లిస్టును విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాలు, మెడికల్ లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆయా మరణాల వివరాలు జనన మరణాల రిజిస్టార్లకు సకాలంలో అందించలేకపోవడంతో మరణాల నమోదు ఆలస్యమవుతోందని పేర్కొంది. జలజీవన్ మిషన్లో భాగంగా చేపడుతోన్న మల్టీ విలేజ్ స్కీమ్ బల్క్ వాటర్ సప్లై పథకాల పనులకు బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం 956.77 కోట్ల రూపాయల అదనపు నిధులు విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

రెడ్డి ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, స్వతంత్ర భారతదేశానికి తొలి ఓం మంత్రి ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు

ఆత్మగారి నుంచి తాటి పాము రాజశేషు గారు రైట్ ఆన్సర్ పంపించారండి, మీరు పంపింది రైట్ ఆన్సర్. తర్వాత మీరు నిజంగా గోల్డే ఓ సారు అంటున్నారు, నేను గోల్డా? లాస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఎవరు? ఆర్జీ జో గారు. వావ్, సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా షోకు మీరు వాట్సాప్ చేసినందుకు. మన సంద్రి సంద్రిలో మన ఆర్జే జో గారు కూడా, జ్యోతి గారు కూడా పాల్గొన్నారు, థ్యాంక్ యూ.

లాస్ట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ అయితే లైవ్ లో, అబ్బో రాంగ్ అయితే లైవ్ లో చదవకండిట, ఇది పెద్ద తోండి. మీరు పంపించింది రైట్ అండి జో గారు. నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య గారు పంపించండి, సూళ్లూరుపేట మండలి నుంచి, తిరుపతి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధకర్ హౌసింగ్ బోర్డు కాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హౌసింగ్ బోర్డు కాల నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. దొంతి రమేష్ గారట రైట్ ఆన్సరే. నెక్స్ట్ దస్కిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిల్లగుండ్ల కాల నుంచి మొల్లగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటూ పంపించారు, ఇండిపెండెన్స్ డే ఇండియా అకౌంట్ రైట్ ఆన్సర్ పంపించారు. సురేంద్రనాథ్ ఓకే ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా గారు పంపించారండి రైట్ ఆన్సర్. వారి కుటుంబ సభ్యులు వీడు గోల్డ్ హే అనే సినిమాలో అంటూ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు రైట్ ఆన్సర్. కాపీ పేస్ట్ అంటే అదే ఉప్పు అందింది వీరికి. సారీ అండి. తర్వాత ఎవరు? ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మురహరి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. మామా జైనద్రి శ్రేయవారు జైనద్రి గారు పంపించారు రైట్ ఆన్సర్. అంజన బాబు గారు పంపించారు పాలబోయి నుంచి రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు పెనల జోగరాధరావు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? తలంపాడు నుంచి పంపించారండి మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్. నేను 2 సార్లు ఆన్సర్ పెడుతున్నా, మీరు చదవడం లేదు, ఎందుకు అలాగా మీరు అడిగిన ప్రశ్న సమాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అవునా, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష గారా? ఓకే, బహుశా స్కిప్ అయిపోయిందండి, ఇప్పుడు చదివాను కదా, ఇంకోసారి చదవను. ఉదయగిరి నుండి అనూష డానియల్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకేనా. నెక్స్ట్ కొత్తగూడెం నుంచి పంపించారండి నరసింహారావు గారు రైట్ ఆన్సర్. మీరు వినిపిస్తున్న సాంగ్ మై ఫేవరెట్ అండి అంటున్నారు. వనస్థలిపురం నుంచి డి బాలాజీ గారు మై ఫేవరెట్ అండి అంటున్నారు. అప్పట్లో ఒక దుంబు రేపిందట ఈ పాట. అబ్బో. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి ఆన్సర్ వచ్చేసి నేనైతే రివీల్ చేశాను. మొట్టమొదటి మన స్వతంత్ర భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకున్నారు ఉక్కు మనిషి మీరు పాలం పోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ చెప్తున్నారు. వావ్. లంక కృష్ణారావు గారు రైట్ ఆన్సర్. ఈరోజు అందరి సంధ్య సూపర్ అండి జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. దస్తుగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వావ్. జ్యోతి మేడం గారికి హాయ్ చెప్పండి అంటున్నారు శ్రోత. ఎస్ రమేష్ గారు ఓకేనండి. మేడం మీకు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. నాకైతే అందిన ఆన్సర్స్ అయితే ఇవి. అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమీపిస్తే 4:08 దాటింది. మరి 8 నిమిషాలు దాటి 5 సెకండ్లు. వివిధ ఈనాటి వివిధాలు ఒకే చిత్రం నుంచి పాట విందాం. అందుకంటే ముందు ఒక పాట విందాం. ఎప్పుడో విన్న పాట ఇది, బట్ చాలా మెలోడియస్ గా ఉండే పాట. ఇద్దరు చిత్రం నుంచి వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: స్టూడియోల సమయం చూస్తే 4:15 దాటి 14 సెకండ్లు అయిపోయింది. వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు, సీతీయ చిత్రం నుంచి మరి పాటలు విన్నాం. SP బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు ఆలపించిన చంద్రబోస్ గీతం.

ఉదిపితే తేజోవలయం తీన్రిస్తుంది, ఆ పాదం ఉరిమితే జలధరాత్మజ

మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన

0: సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
0: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
2: ఇదిగో రాయల

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ, ఈనాడు దుష్కర ముష్కర శక్తుల దురంతాలతో అతలాపతలమవుతుంటే చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా? అయితే

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: అంత స్పెషలా?
1: నా ఊహలో అందగాడు
0: నాన్సద్ద.

మీరింత వరకు వివిధ శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు సేతి చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 17 సెకండ్లు. నేనైతే టాటా బై బై చెప్పే సమయం కూడా ఆసన్నమైంది కదా. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు, వింటనే ఉండండి. వివిధ భారతి FM 101.3.

ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? వారితో మీరు రోజు మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. దీనిని సంరక్షించడం ఓ సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికిస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్. అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్ కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉందామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులు ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరమవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడిబారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనమవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. చెవులు సరిగ్గా వినపడవు. జీర్ణశక్తి తగ్గుతుంది. మతిమరుపు పెరుగుతుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. దంత సమస్యలు ఏర్పడతాయి. బరువు తగ్గుతారు. బంగి నడవాల్సి వస్తుంది. చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది. మాట తడబడవచ్చు. వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు

0: కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు, డిప్రెషన్ కి లోన్ కావచ్చు, ఒంటరితనానికి లోన్ కావచ్చు, ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు, మద్యానికి అలవాటు పడొచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి, పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలినడకలు అలవాటు చేయాలి. యోగా మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటారు. నిలయంల సమయం 5 గంటలు దాటి 13 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక

0: 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్గర్ పట్టణంలో వెలసిన బాబా వైద్యనాథ్ ధామ్ క్షేత్ర విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తవనం నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద గేయాలు. ఇక 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటగా ఉలవలు సాగు ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గప్రసాద్ గారి ప్రసంగం వింటారు. పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇక 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:40 దేశభక్తి గీతం, 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 11:10 ఈరోజు మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రసార విశేషాలు వినబోయే ముందు
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ప్రకటన విన్నారు, మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 MHz పై. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు, 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన మరియు లలిత గీతాలు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇక 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమం. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. యువత స్వయం ఉపాధి పథకాలు కూడా వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈ వారం మన నెల్లూరు, సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తవనం నాగేశ్వరరావు. ఇక 7:00 అలనాటి మధుర గీతం, 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వింటారు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమానికి స్వాగతం. మరింకెందుకండి ఆలస్యం? మహిళా శ్రోతలు మీ సెల్ ఫోన్స్ చేతిలో పట్టుకుని 0861233310 లేదా 0861233301 ఈ నెంబర్కు కాల్ చేసి మరి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాలనైతే కోరి వినవచ్చు. మరి ఈరోజు ఫస్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి అయితే వెయిట్ చేస్తున్నారు, వారిని పలకరించేసేద్దాం.
1: హలో హలో
0: హలో
2: హలో
0: హలో నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. హలో,
2: లక్ష్మి మేడం.
0: ఓకే ఓకే, లక్ష్మి గారు వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. బిట్రగుంట నుంచి లక్ష్మి గారు.
2: ఎస్,
0: ఓకే అండి. లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం.
0: ఎస్ ఎస్, ఫైన్ ఫైన్, బాగున్నాను. ఓకే, మరి ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నారు మీరు?
2: నిండు మనసుల్లో.
0: ఓకే,
2: ఆపద మొక్కుల వాడ ఓ వెంకటేశ్ అనే పాట.
0: ఓకే, మరి విందామా పాట?
2: అన్నా మేడం.
0: ఓకే, ధన్యవాదాలండి లక్ష్మి గారు.
2: ధన్యవాదాలు.
0: ఎస్, మీకోసం ఈ పాట వచ్చేస్తే వినేసేయండి.

0: ఓకే అండి, మరి ఒక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. వెంకటమ్మ వెంకటమ్మ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక వైబ్ వస్తుంది అనమాట మీరు. అయ్యో అవునా, సరే ఎట్టకేళ్ళకి మీకు కలిసింది కదా కాల్ అయితే. ఓకే ఓకే, చెప్పండి వెంకటమ్మ గారికి ఇవ్వండి.
1: నాకు ఆలీ గారి పాట కాదు
0: మీరు. ఎస్, వెంకటమ్మ గారేనా మాట్లాడేది? కాదు కదా.
1: అవును మేడం,
0: ఇప్పుడు వెంకటమ్మ గారు మాట్లాడుతున్నారు, ఇందాక వేరే వాళ్ళు అంటే మీ వారు మాట్లాడుతున్నారు. ఎస్ వెంకటమ్మ గారు, చెప్పండి మీకే చిత్రం నుంచి పాట కావాలా చెప్పండి.
1: ఆలీ గారి పాట
0: ఏంటది, ఏ చిత్రం?
1: అమ్మాయి కాపురం.
0: అమ్మాయి కాపురమా? ఓకే.
1: పెళ్లి పెళ్లి పెళ్లి ఎప్పుడు పెళ్లి బా.
0: మీరు లాస్ట్ టైం కూడా ఇదే పాట అడిగినట్టు గుర్తు నాకు.
1: బాగుంటుంది.
0: బాగుంటుందా అమ్మాయి కాపురం? ఓకే సరే, మరి విందామైతే. చెప్పండి. అవునా, అలాగే అలాగే, సరే మరి విందాం పాట. ఓకే వెంకటమ్మ గారు, బాబాయ్, వినేసే పాట. యా.

0: వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వింటూ ఉన్నారు. మరి తరువాత కాల్ తీసుకోబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ప్రకటనలు విన్నారు. తర్వాతిగా వనితావాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్ తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో
3: హలో
0: హలో నమస్తే అండి.
3: నమస్తే మేడం, నా పేరు సుహాసిని.
0: సుహాసిని గారు, ఎస్ ఎస్, బాగున్నారా?
3: సోదరులు కమలాసం గారు.
0: యా, విచిత్ర సోదరులు. దాంట్లో నుంచే పాట సరే అండి సుహాసిని గారు, మరి మీకోసం పాట వచ్చేస్తే వినేసేయండి. ధన్యవాదాలు. యా

0: వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వింటూ ఉన్నారు. 102.7 MHz పై మరి ఒక కాలర్ తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, హలో,
1: హలో,
0: హలో, హాయ్, గుడ్ ఈవినింగ్.
1: హాయ్ అంటి, నేను నెల్లూరు బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు లితిక.
0: లితిక, హాయ్ లితిక, హౌ ఆర్ యూ?
1: ఎస్,
0: చాలా బాగున్నాను లితిక, నువ్వెలా ఉన్నావు?
1: నేను బాగున్నాను ఆంటీ.
0: బాగున్నావా? ఓకే, వెరీ నైస్. ఓకే, మరి ఈ రోజు ఈ చిత్రం నుంచి పాట కోరుతున్నావు.
1: దేవత శోభన్ బాబు నుంచి చల్లగాలి చెప్తుంది ఆ పాట కావాలని.
0: ఓకే లితిక, సరే, మరి చల్లగాలి చెప్తుంది కదా ఆ పాట, వింటావా మరి?
1: ఓకే
0: ఓకే, బాయ్ లితిక, వినేసే సాంగ్.

0: కొన్ని ప్రకటనలు విందాం. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే

ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమానికి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు వింటారు యువతరంగం కార్యక్రమం.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మీరు వింటారు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను కూడా. మరి విందాం ముందుగా యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి, దీంట్లో 14 కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను బట్టి రెగ్యులర్ ప్రాతిపాదికన 291 స్పెషలిస్ట్ జర్నలిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను, పోస్ట్ వివరాలను, మరి ఖాళీలు, తర్వాత దాని యొక్క బేసిక్ పే, వయస్సు, వీటన్నిటి గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మరి పోస్ట్ వివరాలు చూసినట్లయితే మేనేజర్ బ్రాంచ్ మేనేజ్మెంట్ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మేనేజర్ సీనియర్ మేనేజర్లో ఐటీకి సంబంధించి 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా మేనేజర్ సీనియర్ మేనేజర్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ మేనేజర్లో ఐఎస్ ఆడిట్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి సెక్యూరిటీ, దీంట్లో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ మేనేజర్ డేటాబేస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేనేజర్ సీనియర్ మేనేజర్లో క్రెడిట్కి సంబంధించి 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ మేనేజర్ రిస్క్ ఈ పోస్టుకు సంబంధించి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఖాళీల సంఖ్య చూసినట్లయితే 291 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అర్హత, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో పోస్టులను బట్టి డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్, ఎంబీఏ ఫైనాన్స్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉన్నటువంటి వారు అర్హులు. ఇది అర్హత. వయసు చూసినట్లయితే 25 నుంచి 45 వరకు ఉండాలి వయస్సు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే వయసు అడలింపు అయితే వర్తిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి బేసిక్ పే 48,480 రూపాయల వరకు నుంచి 105,280 రూపాయలు ప్లస్ ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. మరి దిస్ ఇస్ బేసిక్ పే. అండ్ ఎంపిక విధానం చూసినట్లయితే స్క్రీనింగ్, సిబిటి టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష విధానం వచ్చేసరికి మెరిట్ జాబితాను ఆన్లైన్ పరీక్షకు

పరీక్షకు 80%, ఇంటర్వ్యూకు 20% వెయిటేజ్ ఇస్తూ మరి ఈ యొక్క ఆన్లైన్ పరీక్షను అయితే రూపొందిస్తారు. ఆన్లైన్ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మరి దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసరికి 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఈఎం ఈఎస్ఎం లేదా మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి 175 రూపాయల వరకు మాత్రమే దరఖాస్తు ఫీజు ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజుకు చివరి తేదీ 15/9/2026. మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://iob.bank.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. మరి ఒకసారి https://iob.bank.in. మరి ఎవరైతే అర్హులుగా ఉంటారో ఈ యొక్క బ్యాంక్ IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఈ 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మరి అప్లికేషన్ వేసుకుని జాబ్ సంపాదించవచ్చు. మరి ఒక ఉద్యోగ సమాచారం మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం. ఫ్రమ్ మిస్టర్ బచ్చన్ ఈ చిత్రం నుంచి సినీ గీతాన్ని వినేసేద్దాం. పాడినటువంటి వారు శ్రీరామ్ చంద్ర సమీర భరద్వాజ్. ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ప్రకటనలు విన్నారు. యువతరంగం కార్యక్రమంలో వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఒక ఉద్యోగ సమాచారం విందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, NIT ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపాదికన బోధనా పోస్టులకు గురించి ఈ యొక్క దరఖాస్తులను అయితే కోరుతోంది. మరి మొత్తం పోస్టుల వివరాలు తెలుసుకుందాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి అర్హతలు చూసినట్లయితే సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్, ఎంసీఏ లేదా ఎంఈ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణతతో పాటు పీహెచ్డీలో అర్హత సాధించి ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. మరి ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి వేతనం చూసినట్లయితే నెలకు 49,650 రూపాయల నుంచి 80,000 వరకు ఉంటుంది. మరి ఎంపిక విధానం అయితే ఓన్లీ జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి 31/8/2026, అంటే రేపే చివరి తేదీ కూడా. మరి చూసినట్లయితే వేదిక డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 2nd ఫ్లోర్, సివి రామన్ బిల్డింగ్, అకాడమిక్ బ్లాక్, ఢిల్లీ, ప్లాట్ నెంబర్ జోన్ ఢిల్లీ అన్నమాట. సో వెబ్సైట్ అయితే నేను తెలియజేస్తాను, https://nitdelhi.ac.in. ఓకే, ఇదొక ఉద్యోగ సమాచారం. మరి ఒక ఉద్యోగ సమాచారాన్ని మనం చూసినట్లయితే భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి యూకో బ్యాంక్, యూసీఓ అని ఉంటుంది, రెగ్యులర్ ప్రాతిపాదికన ఉన్నటువంటి స్పెషలిస్ట్ క్యాడర్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను అయితే కోరుతోంది. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులైతే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పోస్టు వివరాలు, ఖాళీలు, వయోపరిమితి, వీటి గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మేనేజర్ దీంట్లో వచ్చేసరికి ఇంజనీర్, ఏఐ లేదా ఎంఎల్ ఇంజనీర్ వచ్చేసరికి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ మేనేజర్ సంబంధించి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఖాళీలు చూసినట్లయితే 20 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లైక్ బీఈ లేదా బీటెక్, ఐటీ లేదా ఏఐ, ఎంఎల్ లేదా ఏఐలో ఎంసీఏ లేదా ఎంఈ లేదా ఎంటెక్, వీటిలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. మరి వయోపరిమితి చూసినట్లయితే 1/8/2026 నాటికి 25 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ

ఎబిలిటీ అభ్యర్థులకు 175 రూపాయలు, మరి ఇతర అభ్యర్థులకు వచ్చేసి 850 రూపాయలు ఉంటుంది జీఎస్టీతో కలిపి. ఎంపిక విధానం వచ్చేసరికి ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, షార్ట్ లిస్టింగ్ లేదా స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 18/9/2026. మరి మీరు అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించాలి అనుకున్నట్లయితే మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://iovb.bank/yuco.bank.in. మరి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసేసి ఎవరైనా అభ్యర్థులు దీనికి సంబంధించినటువంటి వారు ఉన్నట్లయితే, ఉద్యోగ అనుభవం ఉన్నవారు, మరి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు. ఓకే, మరికొంత ఉద్యోగ సమాచారాన్ని మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం. ఫ్రమ్ లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం. అనురాగ్ కులకర్ణి ఆలపించినటువంటి ఈ సినీ గీతం

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రకటనలు విన్నారు. చివరిగా యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారం గురించి విందాం. దేశంలో ఉన్నటువంటి 23 IIT2027-28 విద్యా సంవత్సరానికి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్, 89 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో ఉన్నటువంటి MSc టెక్నాలజీ, MS రీసెర్చ్, MSc MTech, జాయింట్ MSc PhD, MSc PhD డ్యూయల్ డిగ్రీ కోర్సులో దాదాపుగా 3,000 సీట్ల భర్తీకి అయితే నిర్వహించేటువంటి ఈ యొక్క జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ 2027కి సంబంధించినటువంటి వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. పరీక్ష వివరాలు చూసినట్లయితే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ 2027, మరి దీనికి సంబంధించినటువంటి అర్హత ఎవరైతే నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉంటారో, ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నటువంటి వారు కూడా ఈ యొక్క జామ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల వివరాలు చూసినట్లయితే మొత్తం దాదాపుగా 3,000 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి సబ్జెక్ట్స్ కి చూసినట్లయితే 7 సబ్జెక్టులో ఈ ప్రవేశ పరీక్షనైతే నిర్వహిస్తున్నారు. అవేంటంటే బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్. సో వీటిల్లో ప్రతిభ చూపించినటువంటి వారు 7 సబ్జెక్టులకు చెందిన పలు స్పెషలైజేషన్స్ కోర్సుల్లో ఎంచుకోవచ్చు. పరీక్ష నిమిత్తం అభ్యర్థులు 1 లేదా గరిష్టంగా 2 సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. Session 1లో 1, Session 2లో 2 సబ్జెక్టులలో పరీక్ష రాసుకోవచ్చు. Session 1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు పరీక్ష నిర్వహిస్తారు. 2వ సెషన్లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిజిక్స్లో ఇవి ఉంటాయన్నమాట. సో వీటిలో మరి ఈ సబ్జెక్ట్స్లలో మరి మీరు కోరుకున్నటువంటి వాటికి మీద ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు వచ్చేసి మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 1 పేపర్కు 1,000 రూపాయలు, 2 పేపర్లకైతే 1,350 రూపాయలు, మిగిలిన అభ్యర్థులకు అందరికీ 1 పేపర్ అయితే 2,000, 2 పేపర్లకైతే 2,700. మరి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చూసినట్లయితే

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి. మరి రిజిస్ట్రేషన్ ప్రారంభం వచ్చేసి 5/9/2026, రిజిస్ట్రేషన్ గడువు 12/10/2026, పరీక్ష తేదీ వచ్చేసరికి 14/2/2027 పరీక్ష తేదీ ఉంటుంది. మరి ఫలితాల ప్రకటన కూడా ఇచ్చేశారు 18/3/2027. మరి మీరు ఈ ఒక నోటిఫికేషన్ డీటెయిల్గా చూడాలి అనుకున్నట్లయితే మరి వెబ్సైట్ చూడవచ్చు, లైక్ https://jam.iitkgp.ac.in. మరి ఒకసారి వెబ్సైట్ https://jam.iitkgp.ac.in. ఓకే, మరి యొక్క ఇంతటితో ఈ యొక్క యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అయితే విన్నారు. మరి చివరిగా ఒక సినీ గీతాన్ని వినేసేద్దాం, ఫ్రమ్ ద ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రం నుంచి కార్తీక్ మంగ్లీ ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారాన్ని విన్నారు. అదేవిధంగా యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. भारत और उज्बेकिस्तान ने आज खनन, आयुर्वेद, पर्यटन, आर्थिक और वित्तीय संवाद, व्यापक रणनीतिक साझेदारी, उच्च शिक्षा और पर्यावरण सहित विभिन्न क्षेत्रों में कई समझौतों पर हस्ताक्षर किए. प्रधानमंत्री नरेंद्र मोदी को उज्बेकिस्तान का सर्वोच्च सम्मान ओली दराजली दोस्तलिक ऑर्डर भी प्रदान किया गया. ये विदेशी नेताओं को प्रदान किया जाने वाला उज्बेकिस्तान का सर्वोच्च सम्मान है. राष्ट्रपति शफकत मिर्जियोयेव के साथ द्विपक्षीय बैठक के दौरान श्री मोदी ने आपसी संबंधों के समूचे आयाम की समीक्षा की. प्रधानमंत्री ने कहा कि दोनों देश आतंकवाद और अलगाववाद कतई बर्दाश्त न करने की नीति पर अमल करते हैं.
2: दोनों देशों के बीच करीबी रक्षा और सुरक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता है. आने वाले समय

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: తాతయ్య ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజారాణి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ యే అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారి యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యే భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ది చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై. यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी इसका बहुत अच्छा उदाहरण है. बबीता जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. फूल, दिए, अगरबत्ती, नारियल जैसी चीजें बेचकर वो अपने परिवार की आजीविका में हाथ बंटाती थी.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తేదీ ఉదయం నుంచే రాష్ట వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6268 వితంతు లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈ రోజు మాట్లాడుతూ దీనికోసం విశాఖపట్నం జిల్లా మారికి వలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్టంలో నీట్, పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 గాను 1,147 విద్యార్థులు హాజరయ్యారని, 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రదాతుం ప్రధానమంత్రిణా మోదినా యువానః అభ్యర్థితాః అభియానం దేశే ద్రుతగత్యా ప్రవర్ధతే ఇత్యపి అమునా ప్రోదీరితం. నేపాలదేశే భీష్మజలాప్లావేన మృతానాం సంఖ్యా 868 సంప్రాప్తా, ప్రాయః 25% జనాః అద్యాపి విలుప్తాః. భారతేన 11 టన్మితాం మానవీయ సహాయతా సామగ్రీమాదాయ 4th విమానం నేపాలాయ ప్రేషితం. అపి చ యుఏఈ దేశస్య దుబై అంతారాష్ట్రీయ క్రీడాంగణే 20-20 ఏషియా చషక స్పర్ధాయాం అద్య సాయం భారత్ థాయిలాండ్ దళే పరస్పరం సమ్ముఖీ భవిష్యతః. अथ वार्ताः विशदीकृत्य. भारत उज्बेकिस्तान देशाभ्याम् अद्य खनन आयुर्वेद पर्यटनार्थिक सहयोग पर्यावरण उच्च शिक्षादि क्षेत्रेषु परस्पर सहयोग संवर्धनाय संधि पत्राणि हस्ताक्षरितानि. देशद्वयेन 30-2000 वर्षं यावत् 5 अर्बुद डॉलर मितं व्यापार लक्ष्यं निर्धारितं, यत् हि साम्प्रतिक व्यापारस्य पञ्चगुणितं वर्तते. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తానస్య సర్వోచ్చ సమ్మానమపి అలభత. ఇదం సమ్మానం దేశద్వయస్య మధ్యే సహయోగ సంవర్ధనే తదీయ యోగదానాయ ఉపాయని కృతం. తాషకంద నగరే ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతి షావకత్ మిర్జియో ఏవః ప్రధానమంత్రిణే నరేంద్ర మోదినే సర్వోచ్చ రాజకీయ సమ్మానేన ఆర్డర్ ఆఫ్ ఓలియ దర్జాలీ దోస్తలిక్ ఇత్యనేన సమ్మానితవాన్. ప్రధానమంత్రిణా ఏషః సమ్మానః భారత ఉజ్బెకిస్తానయోః దృఢ సంబంధేభ్యః సమర్పితః. శ్రీమోదీ అవోచత్ యత్ సమ్మానం ప్రాప్య అసౌ గౌరవం అనుభవతి, అపి చ దేశద్వయం వ్యాపక రణనీతిక సంరచనాయాః అంతర్గతం నిర్ణాయక లక్ష్య నిర్ధారణార్థమగ్రే సమేధయిష్యంతే. రాష్ట్రపతినా షావకత్ మిర్జియోయేఫ్ ఇత్యనేన సహ ప్రతినిధిమండల స్తరవార్తాయాం శ్రీమోదీ అవోచత్ యత్ దేశద్వయం నిజ సంబంధాన్ వ్యాపక రణనీతిక సహభాగితాస్తరం యావత్ నయతః. అనంతరం సహయోగస్య సమస్త స్తరాణాం సమీక్షాయై విదేశమంత్రిణా సమన్వయ సమితేః ఘటనా విధాస్యతే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రావోచత్ యత్ వికసిత భారతాయ మాదక ముక్తయువాభియానం కృత్స్నేహి దేశే ద్రుతగత్యా సంవర్ధతే. अद्य प्रातः आकाशवाणीतः प्रसारिते मन की बात इत्याख्ये कार्यक्रमे स्वविचारान् उपस्थापयन् श्रीमोदी संतोषं प्राकटयत् यत् व्यसनमुक्त युवकानां मादकमुक्त भारतस्य च लक्ष्ययुक्तम् इदम् अभियानं केवलम् औपचारिकं नास्ति, अपितु बहवः जनाः विशेषतः युवानः महत्या संख्यया अस्मिन् संयुज्यन्ते.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: ప్రధానమంత్రి న్యవేదయత్ యత్ మాదక ద్రవ్య వ్యసనం కేవలం ఏకం జనం న గ్రసతే, అపితు సమగ్ర పరివారః సమాజశ్చ అస్య దుష్పరిణామాన్ భుంక్తే. సహ తేషాం సర్వేషాం భూరిశః ప్రశంసాం కృతవాన్ యే మాదక విరోధి జాగరూకతాం ప్రసారయంతి అథ చ మాదక ద్రవ్యేన పీడితానాం సహాయతాయై అగ్రే ఆగచ్చంతి.
1: नशा मुक्त भारत के लिए क्या आप कोई पावरफुल स्लोगन बना सकते हैं, कि हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो, क्या स्टूडेंट्स और थिएटर ग्रुप्स दिल को छू लेने वाले शॉर्ट प्ले लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो. हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है. मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले.
0: ప్రధానమంత్రి అవదత్ యత్ పీఎం స్వనిధి యోజన మాధ్యమేన లక్షశః మహిళాః నూతనం సామర్థ్యం ప్రాప్నువంతి. సః అకథయత్ యత్ మహిళా సశక్తీకరణస్య అస్మిన్ ఉపక్రమే యావతి చర్చా భవేత్ తావతి న దృశ్యతే. శ్రీమోదినా స్పష్టీకృతం యత్ పీఎం స్వనిధి యోజనాయాః లాభార్థిషు ప్రాయః 44% మహిళాః సంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానిం ఆకాశవాణితః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశ

0: వాణ్యాః అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చల దూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ స్వచ్ఛతాయాం బహవో గుణాః భవంతి. సహ అవదత్ యత్ యదా కస్యచిత్ స్థానస్య స్వచ్ఛతా సంకల్పః జనసామాన్యస్య స్వకీయ సంకల్పః భవతి తదా సహ తస్య స్థానస్య సమగ్ర స్వరూపమేవ పరివర్తయతి.
1: దేశ్ కే అలగ్ అలగ్ హిస్సో మే స్వచ్ఛతా కే లియే ఐసే ప్రయాస్ హమే నిరంతర్ ప్రేరణా దేతే హై. ఉత్తర్ ప్రదేశ్ కే రాంపూర్ మే ఏక్ గావ్ హై పట్వాయి. వహాం ఆకాశ్ ఔర్ రోహన్ నామ్ కే దో దోస్తో నే దేఖా కి ఉన్కే ఆస్పాస్ కా ఇలాకా గందగీ సే భర్ గయా హై. బస్ ఫిర్ క్యా థా, ఆకాశ్ ఔర్ రోహన్ నే కచరే కే బ్యాగ్ ఉఠాయే ఔర్ సఫాయి కే లియే నికల్ పడే. ధీరే ధీరే దూసరే యువా భీ ఉన్కే సాథ్ జుడ్నే లగే. ఏక్ టీమ్ భీ బన్ గయీ జిస్కా నామ్ హై క్లీన్ అప్ పట్వాయి. యే యువా అబ్ తక్ 4 గంగా ఘాటో కో సాఫ్ కర్ చుకే హై.
0: శ్రీ మోదీ అవదత్ యత్ అద్య దేశస్య కన్యానాం స్వప్నాః భూమేః ఆరభ్య అంతరిక్షం యావత్ విస్తీర్ణాః. సః అసూచయత్ యత్ భారతం సమగ్ర విశ్వస్మాత్ సహస్రశః కన్యాః ఏకత్ర ఆనయతి యాః ఏతాదృశాన్ స్వప్నాన్ పశ్యంతి. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ అస్య ఉపక్రమస్య నామ మిషన్ శక్తి సెట్ ఇత్యస్తి యేన అష్టోత్తరశత దేశానాం 12,000 ఛాత్రాః నూతనోన్మేష క్షేత్రే ఉపగ్రహ ప్రౌద్యోగికీం జ్ఞాతుం అవసరం ప్రాప్నువంతి. ప్రధానమంత్రి ముంబై నగరస్థేన కృష్ణ శేషాద్రి ఇత్యమునా సహ సంభాషణం అకరోత్. యేన www.bharatrajya.com ఇతి ఏకం విశిష్టం వెబ్ఫలకం నిర్మితం. అనేన వెబ్ఫలకేన కస్యాపి వర్షస్య చయనేన జనాః సహజతయా జ్ఞాతుం శక్నువంతి యత్ తస్మిన్ కాలే భారతస్య కస్మిన్ భాగే కస్య శాసకస్య శాసనమాసీత్. శ్రీ మోదీ అవదత్ యత్ అస్మిన్ వర్షే వందే మాతరం ఇతి గీతస్య సార్ధశతమీ జయంతి వర్తతే, అతః ఇదం వర్షం ఇతోప్యధికం విశిష్టం మహత్వమావహతి.
1: తిరంగే కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హి సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపత్ తిరంగా కే జరియే హమారా తిరంగా దునియా భర్ కి ఏక్ అనోఖీ యాత్రా పర్ నిక్లా. ఫిజీ కే సువా మే సూరజ్ కి పెహలీ కిరణ్ కే సాథ్ తిరంగా ఫహరాయా గయా. ఇస్కే బాద్ ఏషియా, అఫ్రికా, యూరోప్ ఆర్ ఫిర్ అమెరికా కే సాన్ ఫ్రాన్సిస్కో తక్ ఇండియన్ మిషన్స్ ఆర్ పోస్ట్ పర్ తిరంగా లహరాతా గయా. ఆప్ కల్పనా కర్ సక్తే హై యే దృశ్య కితనే అద్భుత్ రహే హోంగే.
0: మధ్య నేపాలే ఆకస్మిక జల ప్రళయేన మృతానాం సంఖ్యా సమేధ్య 868 సంవృత్తా. అద్యాపి మృతవ పుంసి సంప్రాప్యంతే. అస్యాం ఘటనాయాం సార్ధ 2,000 జనాః విలుప్తాః సంతి. సంకటస్య పంచమే దినే సహాయోద్ధార కర్మచారిణః ద్రుతగత్యా విలుప్తానాం అన్వేషణాయ కార్యం కురువంతి. మహిళానాం ఏషియా చషక 20-20 క్రికెట్ చషక శృంఖలాయాం అద్య భారతీయ మహిళా దళం థాయిలాండ్ దళేన సహ క్రీడిష్యతి. ఇయం స్పర్ధా దుబై నగరే భవిష్యతి. భారతీయ సమయానుసారేణ రాత్రౌ 12:30 స్పర్ధా ఆరప్స్యతే. దళనాయికాయాః హర్మన్ప్రీత్ కౌర్ ఇత్యస్యాః నేతృత్వే భారతం ప్రతియోగితాయాం స్వస్య అభియానస్య ఆరంభం కరిష్యతి ఇతి వార్తాః.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్ఘర్ పట్టణంలో వెలసిన బాబా బైద్యనాథ్ ధామ్ క్షేత్ర విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇంకా జానపద గేయాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
3: Uh-huh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్

0: నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు.

0: మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ఇప్పుడు విందాం గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. నెల్లూరు బీబీనగర్ జిల్లాలో ఈరోజు నీట్ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి మరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష చక్కగా జరిగింది. మరొక స్థానిక సమాచారం, నెల్లూరు స్టౌనస్పేటలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న జిల్లా రెడ్ క్రాస్ కు మరోసారి గుర్తింపు లభించింది. 2024-25 సంవత్సరానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా గోల్డ్ మెడల్ అందుకోనున్నారు. సెప్టెంబర్ 1న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అవార్డు అందజేయనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు అందించే జిల్లా స్థాయి అవార్డులకు అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 76 మంది పేర్లు ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని స్క్రూట్నీ చేసి జిల్లా విద్యాశాఖ అధికారులు 58 మంది పేర్లు తుదిగా తేల్చారు. వీరంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కానున్నారు. వీరికి సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అవార్డులు అందించనున్నారు. మరొక స్థానిక సమాచారం, నెల్లూరులోని జిల్లా సైన్స్ సెంటర్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర సైన్స్ నోడల్ అధికారిని పేర్కొన్నారు. నిన్న చెముడుగుంటలోని జిల్లా సైన్స్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు కాకినాడ జిల్లా బృందం పరిశీలించింది. అక్కడ ఉన్న పలు పరికరాలను పరిశీలించి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకున్నారు. మరొక స్థానిక సమాచారం, నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో కొలువు తీరిన రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ పూజలు నిర్వహించారు. స్వామివారికి గజవాహన సేవ ఘనంగా నిర్వహించారు. ముందుగా సత్యనారాయణ వ్రతం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. మరొక స్థానిక సమాచారం, నెల్లూరులోని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ బీఈడి కళాశాలలోని క్రీడాకారులను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకు పురస్కారాలు కూడా అందించారు. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. విహారీ కార్యక్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్ఘర్ పట్టణంలో వెలసిన బాబా బైద్యనాథ్ ధామ్ క్షేత్ర విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

ఈనాటి విహారి కార్యక్రమంలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెంది బైద్యనాథ్ ధామ్ గా, బాబా ధామ్ గా, దేవఘర్ ధామ్ గా పిలువబడుతున్న జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ పట్టణంలో వెలసిన శ్రీ బాబా బైద్యనాథ్ ధామ్ క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుందాం. త్రిలోకేతు భవేత్ పుణ్యం.

క్షేత్రంలో రావణుడి శివభక్తి, శివలింగాన్ని లంకకు తీసుకెళ్లాలన్న సంకల్పం, దేవతల యుక్తి వల్ల శివలింగం ఈ పవిత్ర భూమిపై స్థిరపడిందనే విశ్వాసం, శ్రావణ మాసంలో సుల్తాన్ గంజ్ నుంచి గంగాజలాన్ని కావడ్లలో మోసుకుని వందల కిలోమీటర్లు నడిచే లక్షలాది మంది భక్తుల బోల్బం హర్ హర్ మహాదేవ్ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగే బాబాధామ్ వంటి ఎన్నో విశేషాలతో కూడిన దేవఘర్ యాత్రలోని ఆధ్యాత్మికతను, చరిత్రను, సంప్రదాయాన్ని, ప్రకృతి అందాలను ఈరోజు మన విహారిలో తెలుసుకుందాం. ముందుగా దేవఘర్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. దేవఘర్ భారతదేశంలోని తూర్పు భాగంలో ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ జిల్లాలో ఉంది. జార్ఖండ్ అంటే అడవులు, కొండలు, జలపాతాలు, గిరిజన సంస్కృతి, ప్రకృతి సంపదకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. అలాంటి జార్ఖండ్ లో దేవఘర్ మాత్రం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. దేవఘర్ అంటే దేవతల నివాసం అని అర్థం. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఏడాది పొడవునా ఈ క్షేత్రానికి వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ప్రాంతం లక్షలాది మంది శివభక్తులతో క్రిక్కిరిసిపోతుంది.

బైద్యనాథ్ అనే పేరు రావడానికి గల కారణాన్ని తెలుసుకుందాం. బైద్యనాథ్ అంటే వైద్యుడు, వ్యాధులను నయం చేసేవాడు అని అర్థం. ఈ స్వామివారు భక్తుల వ్యాధులను, బాధలను తొలగించి వారికి ఆయురారోగ్యాలు, మనశ్శాంతి, కుటుంబ సంక్షేమం, సంతానం, మానసిక ప్రశాంతత ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రసిద్ధమైన స్థల పురాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడు పరమశివునికి గొప్ప భక్తుడని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. పూర్వం రావణుడు తన లంకారాజ్యానికి పరమశివుని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించి పూజించాలని కోరుకున్నాడు. అందుకోసం పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు. రావణుడి భక్తికి ప్రసన్నమైన పరమశివుడు అతనికి ఒక శివలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని మార్గమధ్యంలో ఎక్కడా నేలపై ఉంచరాదని ఒక షరతును విధించాడు. రావణుడు ఆ షరతును అంగీకరించి శివలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు. కాని దేవతలు ఈ విషయం తెలుసుకుని లోక కళ్యాణార్థం ఆ శివలింగాన్ని భూమిపై ప్రతిష్ఠించతలచిన దేవతలు శివలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని భావించి రావణుడు మార్గమధ్యంలో ఆగాల్సిన పరిస్థితిని కల్పించారు. అప్పుడు రావణుడు ఆ శివలింగాన్ని ఒక వ్యక్తి చేతిలో కొంతసేపు ఉంచాడని, ఆ వ్యక్తి దానిని నేలపై ఉంచడంతో శివలింగం అక్కడే స్థిరపడిపోయిందని, ఆ తరువాత రావణుడు దాన్ని అక్కడి నుంచి కదిలించడానికి ఎంత ప్రయత్నించినా అది కదలలేదని, అలా దేవతల సంకల్పంతో బాబా బైద్యనాథ్ ఈ పవిత్ర భూమిపై వెలసినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. రావణుడి భక్తి ఒక సందేశాన్ని ఇస్తోంది. ఈ కథను కేవలం పురాణ గాథగా మాత్రమే కాకుండా ఒక సందేశంగా భావించాలి. భక్తి అంటే ఒక దృఢ సంకల్పం, పట్టుదల, దేవునిపై అచంచలమైన విశ్వాసం. రావణుడి పాత్రలో ఎన్నో ప్రతికూల ప్రభావాలున్నప్పటికీ శివుడిపై అతనికి ఉన్న భక్తిని పురాణాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. దేవఘర్ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ పురాణాన్ని, అందులో ఉన్న శివభక్తి, విశ్వాసం, సంకల్పం గురించి గుర్తు చేసుకుంటారు.

విధంగా ఉంది. ఈ ఆలయ సముదాయం సంప్రదాయ ఉత్తర భారత ఆలయ నిర్మాణ శైలిని కలిగి ఉండి ప్రధాన ఆలయం ఎత్తైన శిఖరంతో ఆకర్షించబడుతూ ఉండి ఆలయ సముదాయంలో శివునితో పాటు శ్రీ పార్వతీదేవి, శ్రీ గణపతి, శ్రీ మహావిష్ణువు ఇంకా అనేక మంది దేవతలకు సంబంధించిన ఉపాలయాలను కూడా మనం దర్శించవచ్చు. దేవఘర్ యాత్రలో బాబా బైద్యనాథ్ దర్శనంతో పాటు ఆలయ సముదాయంలోని ఇతర దేవతలను దర్శించుకోవడం కూడా ఒక ముఖ్యమైన అనుభూతినిస్తోంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే శిల్పాలు, సంప్రదాయ నిర్మాణం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక ఈ ఆలయంలోని పూజా విధానాలు, దేవఘర్ యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, మహాశివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జరిగే కావడ్ యాత్ర, శ్రావణ్ మేళా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇక దేవఘర్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చే విశేషమే శ్రావణ మాసం. శ్రావణ మాసం ప్రారంభమైందంటే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు దేవఘర్కు తరలివస్తారు. బీహార్ లోని సుల్తాన్ గంజ్ నుంచి గంగా జలాన్ని కావళ్లలో తీసుకొచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. భక్తులు కాషాయ దుస్తులు ధరించి సుల్తాన్ గంజ్లో గంగానది నుంచి పవిత్ర జలాన్ని సేకరిస్తారు. ఆ నీటిని కావళ్లలో భుజాలపై మోసుకుంటూ చేతుల్లో జెండాలు పట్టుకుని బోల్బం హర హర మహాదేవ్ అంటూ శివనామస్మరణతో కాలినడకన దేవఘర్కు చేరుకుంటారు. దీన్నే కావడ్ యాత్ర అంటారు. శారీరకంగా అలసట వచ్చినా, కాళ్లు నొప్పించినా, వర్షం వచ్చినా, ఎండ ఉన్నా తమ సంకల్పాన్ని కొనసాగిస్తూ దేవఘర్ చేరే భక్తుల విశ్వాసం అత్యద్భుతంగా ఉంటుంది. బాబా బైద్యనాథ్ కు గంగాజలంతో అభిషేకం చేయడమే వారి లక్ష్యం. ఇక శ్రావణ్ మేళా గురించి చెప్పుకోవాలి. శ్రావణ మాసంలో దేవఘర్ లో జరిగే శ్రావణ్ మేళా దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక మేళాలలో ఒకటి. ఈ సమయంలో దేవఘర్ నగరం మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోతుంది. రోడ్లన్నీ కాషాయ రంగుతో మనకు కనిపిస్తాయి. భక్తుల కోసం తాత్కాలిక శిబిరాలు, సేవా కేంద్రాలు, వైద్య శిబిరాలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. స్థానిక ప్రజలు కూడా భక్తులకు సేవ చేయటంలో భాగస్వాములవుతారు. ఇది దేవఘర్లో కనిపించే సామాజిక ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక మహాశివరాత్రి వేడుకల గురించి చెప్పాలంటే శ్రావణ మాసంతో పాటు మహాశివరాత్రి కూడా దేవఘర్లో అత్యంత ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఉపవాసాలు, జాగరణలు, శివనామస్మరణలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ ఆలయ పరిసరాలు భక్తితో నిండిపోతాయి. దేవఘర్లో దర్శించదగిన ఇతర ప్రదేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవఘర్ యాత్ర అంటే కేవలం బాబా బైద్యనాథ్ దర్శనం మాత్రమే కాదు, ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతిని కూడా ఆస్వాదించే అవకాశం ఉంది. ఇక త్రికూట్ పర్వతాల గురించి చెప్పాలంటే దేవఘర్ సమీపంలోని త్రికూట్ పర్వతాలు ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా కనిపిస్తున్నాయి. కొండలు, పచ్చదనం, రాతి నిర్మాణాలు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే విహారులకు ఇది ఒక మంచి ప్రదేశం. ఇక
మరో ముఖ్యమైన ప్రదేశం తపోవస్. తపోవస్ దేవఘర్ సమీపంలోని మరొక ఆధ్యాత్మిక ప్రదేశం. కొండలు, గుహలు, ప్రకృతి మధ్య ఉన్న ఈ ప్రాంతం తపస్సు, ధ్యాన సంప్రదాయాలతో ముడివడి యాత్రికులను ఆకర్షిస్తోంది. ఇక మరొక ప్రదేశం నందస్ పహాడ్. దేవఘర్లో సందర్శించదగిన ప్రదేశాలలో నందస్ పహాడ్ ఒకటి. కుటుంబంతో కలిసి వెళ్లే వారికి, ప్రశాంతంగా కొంత సమయం గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దేవఘర్కు వచ్చినప్పుడు సమయం ఉంటే జార్ఖండ్ లోని ఇతర ప్రకృతి ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. జార్ఖండ్ రాష్ట్రం మొత్తంగా ప్రకృతి సంపదకు ప్రసిద్ధి చెందింది. అడవులు, జలపాతాలు, కొండలు, గిరిజన సంస్కృతి ఇవన్నీ ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన అందాన్నిస్తున్నాయి. కనుక దేవఘర్ యాత్రను జార్ఖండ్ ప్రయాణంలో భాగంగా కూడా చేసుకోవచ్చు. దేవఘర్ వీధుల్లో ఉదయం సూర్యోదయానికి ముందే ఎక్కడ చూసినా శివభక్తులు కనిపిస్తారు. దూరంగా గంటల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. బోల్బం బోల్బం అంటూ భక్తులు ముందుకు వెళ్తున్నారు. ఆలయం వైపు సాగుతున్న కొద్దీ భక్తుల సందడి పెరుగుతోంది. పూజా సామగ్రి అమ్మే దుకాణాలు, పూలు, బిల్వదళాలు, శివుడికి సమర్పించే పూజా వస్తువులు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు, సేవా కేంద్రాలు ఇవన్నీ కలిసి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. అందుకే దేవఘర్ ఒక ప్రత్యేకమైన యాత్రా స్థలంగా గుర్తింపు పొందింది. ఇక యాత్రికులు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి చెప్పుకుందాం. దేవఘర్కు వెళ్లే భక్తులు కొన్ని విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా శ్రావణ మాసంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వసతి, ప్రయాణం, దర్శనం వంటి ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం మంచిది. ఆలయ నియమాలను తప్పకుండా పాటించాలి. రద్దీ సమయంలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రద్దీ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక ప్రజలు భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ మన యాత్రను కొనసాగించడం చాలా ముఖ్యం. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

దేవధర్ రోడ్లు, రైలు, విమాన మార్గాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలతో చక్కగా అనుసంధానమై ఉంది. దేవఘర్ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత విమాన మార్గంలో కూడా నగరానికి చేరుకోవడం మరింత సౌకర్యవంతంగా మారింది. దేవఘర్ రైల్వే స్టేషన్ కు రైలు మార్గంలో కూడా చేరుకోవచ్చు. జార్ఖండ్ తో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. అయితే పండుగలు, శ్రావణ మాసం వంటి రద్దీ సమయాల్లో ప్రయాణ సమయాలు, రవాణా ఏర్పాట్లు ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. బాబా బైద్యనాథ్ ఆలయం మనకు భక్తిని, త్రికూట్ పర్వతాలు, తపోవన్ వంటి ప్రాంతాలు, ప్రకృతిని, శ్రావణ్ మేళా, కావడ్ యాత్ర, స్థానిక సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతిని కళ్ల ముందుంచుతున్నాయి. అందుకే దేవఘర్ యాత్ర ఒక అసాధారణ ప్రయాణం, ఆధ్యాత్మిక అనుభవం.

భవము. ఓం నమః శివాయ, హర్ హర్ మహాదేవ్. బోల్బమ్ ఈరోజు మనం జార్ఖండ్ లోని దేవఘర్ ధామ్ లో బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ విశేషాలను, రావణుడి శివభక్తికి సంబంధించిన స్థల పురాణాన్ని, శ్రావణ మాసంలో సుల్తాన్ గంజ్ నుంచి గంగాజలాన్ని మోసుకుని దేవఘర్ చేరే కావడీయుల భక్తిని, త్రికూట్ పర్వతాలు, తపోవన్, నందన్ పహాడ్ వంటి పరిసర ప్రాంతాల గురించి తెలుసుకున్నాం కదా. భక్తి ఉన్న చోట భయం ఉండదు, సంకల్పం ఉన్న చోట అడుగులు ఆగవు, విశ్వాసం ఉన్న చోట కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి. బాబా బైద్యనాథ్ స్వామి వారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మరో ప్రసిద్ధ క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: మీరింతవరకు విహారీ కార్యక్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్ఘర్ పట్టణంలో వెలసిన శ్రీ బాబా బైద్యనాథ్ ధామ్ క్షేత్ర విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: గ్రామదర్శిని కార్యక్రమంలో చివరిగా విందాం కొన్ని జానపద గేయాలు.

జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అలనాటి మధుర గీతం వింటారు. అలనాటి మధుర గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం శీర్షికన ఆపద్ బాంధవుడు. ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన అలనాటి మధుర గీతం. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం MM కీరవాణి. ఈ పాట విందాం.

అలినాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియాకప్లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत

0: बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
1: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
0: पीएम स्वनिधि योजना के लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: भारत उज्बेकिस्तान लो तम व्यूहात्मक भागस्वामी समग्र स्थाई की पेंचुतुन्नट्टु प्रकटिंचाई। भारत को दीर्घकालिकंगा यूरेनियम सरफरा चेयडानिकि अलागे अरुदैन खनिजाल त्रव्वकालकु संबंधिंचिन प्रांतालपै चर्चलु जरिपेंदुकु ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
0: ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ వేష్ విశేష అవసర పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, తీవ్ర

0: విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండుకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు ప్రత్యామ్నాయ పంటగా ఉలవల సాగు గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం. అనంతరం పొలం కబుర్లు వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం ప్రకటించిన అంశం. ప్రత్యామ్నాయ పంటగా ఉలవల సాగు, ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం విందాం.
2: నా పేరు డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్. నేను శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల ఉదయగిరి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ట్ లో జన్యు మరియు వృక్ష ప్రజనన విభాగంలో అధిపతిగా పనిచేస్తున్నాను. ఈ రోజు మాట్లాడే అంశం ఏంటంటే ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు. మన రాష్ట్రంలో ఖరీఫ్ లో మొదట పంట తర్వాత వర్షాధారంగా లేదా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడే ప్రత్యామ్నాయ పంటగా మనం ఉలవ సాగు చేస్తున్నామండి. ఉలవలో వేరుశెనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తరువాత ఏక పంటగాను రాగి, జొన్న పంటల్లో సహా పంటగా కూడా మనం వేసుకోవచ్చు. పంటకాలం మనం చూస్తే సెప్టెంబర్ నుండి అక్టోబర్ సమయం అనుకూలమైందండి. వాతావరణం నేలలు చూసుకుంటే చల్క, ఎర్ర, నల్లరేగిన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. మురుగునీరు నిలువ ఉండే నేలలు అయితే పనికిరావండి. రకాల గురించి మనం చూస్తే PDM-1 అనేది ఉన్నదండి. ఇది సుమారు 105 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజ లక్షణాలు చూస్తే గింజలు బూడిది తెలుపు రంగుల్లో ఉంటాయి. నెక్స్ట్ PDM-1 ఇది 90 నుండి 95 రోజులు. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి, గింజలు నలుపు రంగులో ఉంటాయి. అలాగే PHG-62 85 రోజులు దీని యొక్క పంటకాలం అండి. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది, గింజలు నలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే PHG-9 ఇది 90 నుండి 100 రోజులు దీని యొక్క పంటకాలం. 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. లక్షణాలు చూస్తే గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి. అట్లాగే పల్లాగ తెగులను కూడా తట్టుకుంటుంది. నెక్స్ట్ మన క్రీడా నుండి చూసుకుంటే హైదరాబాద్ క్రీడా 1-18R ఇది 80 నుండి 90 రోజులు దీని యొక్క పంటకాలం. 5 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడిస్తుంది, గింజలు గోధుమ రంగులో ఉంటాయి, పల్లాగ తెగులు మరియు బూడిద తెగులను తట్టుకుంటుంది. క్రీడా హర్ష అంటే CRHG-19 ఇది 80 నుండి 95 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 7.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుందండి. ఇది గింజలు గోధుమ రంగులో ఉంటాయి, బూడి తెగులు మరియు ఆంథ్రాక్నోసిన్ కూడా తట్టుకుంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రీడా వర్ధన్ అంటే CRHG-22 ఇది 85 నుండి 90 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 7.5 క్వింటాలు దీని ఎకరానికి దిగుబడి ఇస్తుంది, గింజలు నలుపు రంగులో ఉంటాయి, గింజ రాలదు, అట్లాగే ఆంథ్రాక్నోస్, బూడి తెగులు మరియు పల్లాగ తెగులను కూడా ఇది బాగా తట్టుకుంటుందండి. నెక్స్ట్ ATP-HG-11 ఆంధ్రప్రదేశ్ హార్స్ గ్రామ్ 11 అండి. ఇది ARS అనంతపూర్ నుండి విడుదలైందండి 2020-21 సంవత్సరంలో. ఇది 110 నుండి 120 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది, గింజలు బూడిద గోధుమ రంగుల్లో ఉంటాయండి, పల్లాక తెగుల్ని మధ్యస్థంగా తట్టుకుని ఉండండి. నెక్స్ట్ మనం విత్తన మోతాదు చూసుకుంటే సాళ్ళు పద్ధతిలో గొర్రెతో ఎదపెట్టినప్పుడు 8 నుండి 10 కిలోలు, అలాగే విదజల్లు దున్నే పద్ధతులు అయితే ఎకరానికి 12 నుండి 15 కిలోలు విత్తనం వాడాలి. విత్తన శుద్ధి మనం చూసుకుంటే ప్రతి కిలోలో విత్తనానికి 1 గ్రామ్ కార్బండిజిమ్ లేదా థైరామ్ విత్తన శుద్ధి చేసి మనం విత్తుకోవాల్సి వస్తుందండి. విత్తే దూరం చూసుకుంటే సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలండి. నెక్స్ట్ మొక్కల సాంద్రత మనం చూసుకుంటే సాళ్ళు పద్ధతిలో విత్తినప్పుడు ఎకరానికి 133,333 మొక్కలు ఉండేలా మనం చూసుకోవాలి.

అట్లా విత్తే పద్ధతి చూసుకుంటే సాధారణంగా మనం తొలకరి పంట తీసిన తర్వాత కానీ వర్షాలు తగ్గు స్థాయిలో కురవనప్పుడు కానీ ఉలవలు విత్తడం సాధారణంగా జరుగుతుందండి. కావున భూమిలో తగినంత తేమ చూసుకుని నాగలితో లేదా కల్టివేటర్తో ఒకసారి గొర్రు తోలి దుక్కి మెత్తగా తయారు చేసి విత్తుకోవాలండి. నాగలి లేదా గొర్రుతో సాళ్ళు పద్ధతిలో సాళ్ళు మధ్య 30 సెంటీమీటర్ల ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదునులో మనం విత్తుకోవాలండి. అంతర పంటలు కానీ లేక పంటల సరళి కానీ మనం చూసుకుంటే ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర మినుము మరియు జొన్న మొక్కజొన్న తదితర పంటల తర్వాత మరియు తొలకరి ఏ పంట వేయకుండా లేదా వానాకాలంలో ఉలవలు విత్తుకోవచ్చండి. అలాగే ఉలవలతో ఇతర అంతర పంటలుగా కాకుండా ఉలవలను పండ్ల తోటల్లో అంతర పంటలుగా విత్తుకున్నచో పచ్చి రొట్టె కానీ పశువుల మేత మరియు భూసారం పెరిగి పండ్ల తోటలు ఎదుగుదలకు దిగుబడి దోహదపడుతుందండి. నెక్స్ట్ సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం చూసుకుంటే సేంద్రియాల ముందు గురించి చెప్పుకుందామండి. ఇందులో చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నులు పశువులు ఎరువులు వేసుకోవాలి. ముందు పంట మోళ్లని రోటోవేటర్తో భూమిలో కలిదున్నాలి. అట్లాగే అదే జీవన ఎరువుల గురించి చెప్పుకుంటే రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించాలండి. అంటే 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలండి. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలిబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలండి. ఈ ప్రక్రియను పాలిథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవాలండి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలండి. ఎకరానికి మనము 2 కిలోలు ఫాస్ఫో బ్యాక్టర్ని 200 కిలోలు సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో కానీ విత్తనం విత్తేటప్పుడు కానీ సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలండి. ఈ ఎరువు భూమిలోన మొక్కలకి లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యమగే రూపంలో మార్చి మొక్కలకి అందుబాటులో తెస్తుందండి. నెక్స్ట్ రసాయన ఎరువులకు మనం చూసుకుంటే ఎకరానకు 4 కిలోలు నత్రజని 10 కిలోలు భాస్వరం మరియు 8 కిలోలు పొటాషియం ఇచ్చి ఎరువులు మనం వేయాలండి. 10 కిలోల యూరియా 63 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 14 కిలోలు మ్యూరిటా పొటాష్ ఎరువులు ఆఖరి దిక్కులో వేయాలండి. భూసార పరీక్ష మన ఆధారంగానే ఈ రసాయన ఎరువులు ముఖ్యంగా వేసుకోవాలండి. నెక్స్ట్ సమగ్ర కలుపు యాజమాన్యం గురించి చూస్తే ఉలవలు వర్షాధారంగా లేదా మిగులు తేమ ఆధారంగా ఎక్కువగా పండిస్తారు. కావున విత్తిన తొలి 30 నుండి 40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కలుపు సమస్యాత్మక ప్రాంతాల్లో దుక్కి 5-ఫ్లూక్లోరోలిన్ 40% ఎకరాకి 1 నుండి 1.2 లీటర్ చొప్పున మనం 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలండి. అవసరం మేరకే మనం విత్తిన 25 నుండి 30 రోజుల్లో భూమిలో తేమ తగినంతగా ఉన్నప్పుడే అంతర్కృషి చేసి కలుపు నివారించి బోద ఎక్కించు అడపదడప కురిసిన వర్షపు నీరు బాగా ఇంకి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుందండి. అట్లా నీటి యాజమాన్యం చూస్తే సాధారణంగా వర్షాధారంగా మరియు వివిధ నేలల్లో పండించే పంట కానీ అవసరం మేరకు కీలక దశలు అంటే మొగ్గ కాయ తయారు దశ నీటి తడి ఇచ్చేస్తే దిగుబడి కొంచెం పెరుగుతుందండి. పంట కాలంలో సుమారు 250 నుండి 300 మిల్లీమీటర్ల నీరు అవసరం. బెట్ట పరిస్థితుల్లో పంటలో హరిత వర్ణం తగ్గినా మొక్కల సారం కోల్పోయించో మనకి మెగ్నీషియం క్లోరైడ్ 6 గ్రాములు లీటర్ నీటికి మనం కలిపి 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. సమగ్ర సస్యరక్షణ చూస్తే మనకి ఉలవల్లో పూత పిందె సమయంలో కాయ తొలచి పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుందండి. వీటి నష్టపరిచే లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు మరియు నివారణ చర్యలు పెసర మినుముల్లో సూచించిన విధంగా కూడా మనం పాటిస్తే బాగుంటుందండి. నెక్స్ట్ పంట కోత చూసుకుంటే పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారి ఎండిపోతుందండి. క్రమేప కింద నుండి పైకి ఆకులు కూడా హరితాన్ని కోల్పోయి పూర్తిగా రాలిపోతుందండి. సుమారు 80% వరకు కాయలు ఎండిన తర్వాత పంటను కోసించో మనకి నాణ్యమైన దిగుబడి పొందవచ్చు. అట్లాగే పంటని కొడవలతో పూర్తిగా మొదలు వరకు పొడి వాతావరణంలో కోయాలండి. కోత అనంతరం జాగ్రత్త

చూస్తే కోసిన పంటను 3 నుండి 4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కళ్ళంలో ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టి గాని పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్తో తొక్కించి లేదా ఆల్ క్రాప్ థ్రెషర్ను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి 2-3 రోజులు ఎండనిచ్చి గింజల్లో తేమ 9% కన్నా మించకుండా మనం చూసుకోవాలండి. అట్లాగే ధాన్యం ఉత్పత్తి నిల్వ మెలకువల గురించి మనం మరియు సస్యరక్షణ చూస్తే బాగా ఎండిన గింజలు 8 నుండి 9% తేమ బీన్స్లో కానీ గోను సంచుల్లో కానీ పాలిథిన్ సంచుల్లో కానీ నిల్వ చేసుకోవాలండి. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనలు అంటే గోను సంచులు శుభ్రపరచుకోవాలి. అట్లాగే గోను సంచుల్ని 10% వేప ద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి, లేదా 5% వేప కషాయంతో ముంచి ఆరబెట్టిన గోను సంచుల్నే వాడాలి, లేదా సంచులపై మలాథియోన్ 10 మిల్లీలీటర్లు లేదా డెల్టా మెత్రిన్ 2 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారీ చేసి తర్వాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలండి. నెక్స్ట్ బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మిల్లీలీటర్లు మలాథియోన్ ద్రావణం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలండి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసల్లో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలండి. దీర్ఘకాలం నిల్వ చేసినప్పుడు ఎప్పటికప్పుడు గమనించి అవసరం మేరకే అప్పుడప్పుడు ఎండబెట్టి నిల్వ చేయాలండి. ఇంకా మనం ఉలవలో మనం కొన్ని విత్తనోత్పత్తి పద్ధతులు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ నీటి వసతి కలిగి ఉన్నప్పుడే మనం విత్తనోత్పత్తి చేపట్టినైతే నాణ్యమైన విత్తనం పొందవచ్చు. అట్లాగే నీరు బాగా ఇంకి తటస్థ నేలల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి. మురుగునీరు నిలిచే చౌడు నేలలు పనికిరావు. నాణ్యమైన విత్తనాన్ని పరిశోధన స్థానం లేదా గుర్తింపు పొందిన విత్తన అభివృద్ధి సంస్థ నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడుకోవాలి. ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫార్సు మేరకు సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకు వేసుకోవాలండి. నాణ్యమైన అధిక దిగుబడికై పంటకు సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు పాటించాలండి. అలాగే మనం ప్రాంతానికి అనువైన చీడపీడ రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడి ఇచ్చే రకాలనే మనం ఎంచుకోవాలండి. అట్లాగే ఉలవల విత్తనోత్పత్తికి ఎన్నుకున్న పొలము ఇతర ఉలవ పొలం నుండి మూల విత్తనోత్పత్తి కనీసం 10 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి కనీసం 5 మీటర్లు ఇట్లా వేర్పాటు దూరం ఉండేలా చూసుకోవాలండి. ఎకరానికి 8 కిలోలు విత్తనం వాడి విధిగా విత్తన శుద్ధి చేసి వరుసల్లో మనం వేసుకుంటే బాగుంటుందండి. విత్తేటప్పుడు రంగుల్లో తేడా ఉన్న విత్తనాలు, రంగు మారిన విత్తనాలు పుచ్చులు వేరు చేసి ఒకే రకమైన విత్తనం వేసుకోవాలండి. తద్వారా ఆదిలోనే కేడీల్ని మనం నివారించవచ్చు. నెక్స్ట్ విత్తన పంటకు అంతర్కృషి సకాలంలో చేసి 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా మనం చూసుకోవాలండి. కీలక దశల్లో పైరు బెట్టకు రాకుండా మనం జాగ్రత్త పడాలండి. అలాగే పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు కలుపు మొక్కలను ఎత్తు, రంగు, పూత, కాయ మారే విధంగా నేను తేడా ఉన్న మొక్కలను కనిపిస్తే పీక్ వేయాలండి. అదే విధంగా తెగులు సోకిన మొక్కలను కూడా మనం తీసేయాలి. అవసరమైన సస్యరక్షణ చర్యలను మనం సకాలంలో చేపట్టడం చాలా ముఖ్యమండి. పరిపక్వ దశ చేరినప్పుడు కాయలు పూర్తిగా ఎండుగడ్డి రంగుకు మారుతాయండి. పైరును కోసి ప్రత్యేకంగా నూర్చి సూచించిన తేమ శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. కోత సమయంలో గాని కళ్ళెంలో గాని తగు ఏర్పాటు దూరాన్ని పాటించి కల్తీలకు తాగు లేకుండా మనం చూసుకోవాలి. అట్లాగే విత్తనం నిల్వ చేసుకున్నట్టుకు కొత్త సంచులు మాత్రమే వాడి కల్తీని నిరోధించడమే కాకుండా ధాన్యపు నిల్వలో పురుగు రాకుండా నిరోధించవచ్చు. అట్లాగే మనం విత్తిన సంచులను గాలి వెలుతురు పుష్కలంగా లభించే పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే మనం నిల్వ ఉంచాలి. సంచులను నేలపై కాకుండా బల్లలపై ఉంచినట్లయితే తేమ శాతంలో మార్పు రాదు, అట్లాగే విత్తనం ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. నెక్స్ట్ విత్తన నాణ్యత ప్రమాణాలు చూసుకుంటే విత్తన భౌతిక స్వచ్ఛత అంటే మూల విత్తనం సర్టిఫైడ్ విత్తనంలో మనం చూసుకుంటే 98% ఉండాలండి. అట్లాగే భౌతిక ఇతర పదార్థాలు అత్యధికంగా అయితే మూల విత్తనం సర్టిఫైడ్లో 2% ఉండాలండి. ఇతర పంటల విత్తనాలు అత్యధికంగా మూల విత్తనంలో ఏమి ఉండకూడదండి, అదే సర్టిఫైడ్ విత్తనంలో అయితే 10 కిలో విత్తనానికి ఉండొచ్చండి. నెక్స్ట్ కలుపు మొక్కలు విత్తనాలు అత్యధికంగా దేంట్లోనూ ఉండకూడదండి. ఇతర గుర్తించిన రకాలు అత్యధికంగా చూసుకుంటే మూల విత్తనంలో 5 కిలో విత్తనానికి
అదే సర్టిఫైడ్ విత్తనంలో 10 కిలో

విత్తనానికి పర్వాలేదండి. నెక్స్ట్ మొలక శాతం చూస్తే గట్టి గింజలు కలుపుకొని ఈ మూల విత్తనంలో కానీ సర్టిఫైడ్ విత్తనంలో కానీ 80% ఉండాలండి. తేమ శాతం చూసుకుంటే మూల విత్తనంలోన అట్లాగే సర్టిఫైడ్ విత్తనంలోన 9% వరకు ఉండవచ్చండి. నెక్స్ట్ అలాగే మనం

0: అవకాశం ఉందండి. విధిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలండి. విత్తిన 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్తగా మనం వహించాలండి. అవసరం మేరకే కీలక దశలు అంటే నీటి తడులు ఇవ్వాలండి. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు, అది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో పొలంలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. బెట్ట పరిస్థితుల్లో అయితే మనం పంటలో హరిత వర్ణం తగ్గిన మొక్కల సారం కోల్పోయించో మనం మెగ్నీషియం క్లోరైడ్ 6 గ్రాముల లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. అట్లాగే రసం పీల్చే పురుగులైన తామర పురుగు గాని, తెల్లదోమ అలాగే పెనుబంకలు గాని సకాలంలో మనం అదుపు చేయటం చాలా ముఖ్యం. అలాగే సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే శనగపచ్చ పురుగు మరియు అలాగే మారుకా మచ్చల పురుగులను కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉందండి. అట్లాగే విత్తడం, అంతర్కృషి, నూర్పిడి తదితర పనుల్లో యాంత్రిక పద్ధతులను అవలంబిస్తే మనకి ఖర్చు కూడా బాగా తగ్గి ఆదాయం కూడా పెరగటానికి ఆస్కారం ఉందండి.
1: మీరింతవరకు ప్రత్యామ్నాయ పంటగా ఉలవల సాగు ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో విందాం కొన్ని ప్రకటనలు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: కార్యక్రమంలో విందాం పొలం కబుర్లు.

వ్యవసాయంలో ప్రస్తుతం నేల సారవంతం తగ్గడం, వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించే అవసరం వంటి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న ఒక వినూత్న పద్ధతే బయోచార్. ఇది దశాబ్దాల నాటి పదార్థమైనప్పటికీ నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా స్థిరమైన వ్యవసాయానికి కొత్త మార్గం చూపుతోంది. బయోచార్ అనేది పంట అవశేషాలు, చెక్క ముక్కలు, పశువుల ఎరువు వంటి సేంద్రియ వ్యర్థాలను ఆక్సిజన్ లేని పరిస్థితిలో వేడి చేయడం ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా కలిగిన పదార్థం. ఈ ప్రక్రియను పైరోలిసిస్ అని పిలుస్తారు. దీని ఫలితంగా బొగ్గులాంటి నల్లటి పదార్థం తయారవుతుంది. ఇది నేల సారాన్ని పెంచడమే కాకుండా పంటల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. వ్యవసాయ ప్రయోజనాలతో పాటు బయోచార్ కార్బన్ ను నేలలో నిల్వ చేసి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఇది పర్యావరణ పరిరక్షణకు మరియు స్థిరమైన వ్యవసాయానికి ఒక శక్తివంతమైన సాధనంగా భావించబడుతోంది. బయోచార్ ను అనేక విధాలుగా తయారు చేయవచ్చు. సాధారణంగా బయోమాస్ ను ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలో వేడి ద్వారా విచ్ఛిన్నం చేసే ప్రక్రియను పైరోలిసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ ద్వారా బయోచార్ ఉత్పత్తి అవుతుంది. బయోచార్ నాణ్యత ప్రధానంగా ఉపయోగించే ఫీడ్ స్టాక్లు లేదా కాల్చే పదార్థాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 10-20% తేమ మరియు అధిక లెగ్నిన్ కలిగిన శుభ్రమైన పదార్థాలు ఉత్తమమైనవి. వ్యవసాయ వ్యర్థాలు మరియు కలప ఆధారిత బయోమాస్ నుంచి ఫీడ్బ్యాక్లుగా పరిగణించబడతాయి. అయితే కాలుష్యానికి గురైన పదార్థాలను ఉపయోగిస్తే నేలలో విష పదార్థాలు చేరే

ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కాడ్మియం, కాపర్, క్రోమియం, లెడ్, జింక్, మెర్క్యూరీ, నికెల్, ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు మరియు పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు నేల నాణ్యతను దెబ్బతీయవచ్చు. బయోచార్కు తక్కువ ఖర్చుతో చిన్న స్థాయిలో స్టవ్లు లేదా కిల్న్స్ సహాయంతో తయారు చేయవచ్చు, లేదా పెద్ద పైరోలిసిస్ యంత్రాల ద్వారా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. వ్యవసాయ భూముల్లో ఉపయోగించడానికి టాప్ లిఫ్ట్ అప్ డ్రాఫ్ట్ బయోచార్ యంత్రం ద్వారా పైరోలిసిస్ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఇంకా ఆరోగ్యమైన నేలే మంచి పంటలకు పునాది. బయోచారు నేల నాణ్యతను మరియు పనితీరును సహజ సిద్ధంగా మెరుగుపరిచే స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది. ఇంకా బయోచార్ ముఖ్యమైన పోషకాలను నేలలో ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంచుతుంది. దీంతో మొక్కలకు అవసరమైన పోషకాలు దీర్ఘకాలం అందుబాటులో ఉంటాయి. కంపోస్టు లేదా ఎరువులతో కలిపి ఉపయోగించినప్పుడు బయోచార్ నేల సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. బయోచార్లో ఉన్న రంధ్రాల నిర్మాణం స్పాంజ్లా పనిచేసి నీటిని నిల్వ ఉంచుతుంది మరియు వేగంగా నీరు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇది ముఖ్యంగా కరువు ప్రభావిత ప్రాంతాల్లో నీటి సంరక్షణకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న నేలలో బయోచార్ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీంతో పంటలు ఆరోగ్యంగా పెరిగే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా నేలలోని సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి పోషకాలను పునర్వినియోగం చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. బయోచార్ సూక్ష్మజీవులకు నివాస స్థలంగా పనిచేసి నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక వినూత్నమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారాన్ని కూడా అందిస్తుంది. బయోచార్ వాతావరణానికి మేలు చేసే పరిష్కారం విషయానికి వస్తే, బయోచార్ వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఒక వినూత్నమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. కార్బన్ నిల్వల విషయంలో, మొక్కలు పెరుగుతున్నప్పుడు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. ఆ మొక్కల పదార్థాన్ని బయోచార్ గా మార్చి నేలలో కలపడం ద్వారా ఆ కార్బన్ ను వందలు లేదా వేల సంవత్సరాల పాటు నేలలోనే నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువు మోతాదు కూడా తగ్గుతుంది. బయోచార్ ను నేలలో కలపడం వల్ల మిథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ వంటి శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణాల్లో ఒకటి. వ్యవసాయం మరియు అటవీ వ్యర్థాలను బయోచార్ గా మార్చడం వల్ల అవి కాల్చబడకుండా లేదా వృధాగా పడేయబడకుండా ఉంటుంది. లేకపోతే అవి కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర హానికర కాలుష్యాలను వాతావరణాల్లో విడుదల చేస్తాయి. ఈ విధంగా బయోచార్ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. రైతులు బయోచార్ ను ఎలా ఉపయోగిస్తారు అనే విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా రైతులు బయోచార్ ను తమ వ్యవసాయ పద్ధతుల్లో సృజనాత్మకంగా ఉపయోగిస్తున్నారు. బయోచార్ ను నేలలో కలిపి నేల సారాన్ని పెంచడం, పంట దిగుబడిని మెరుగుపరచడం, అలాగే నీరు మరియు ఎరువుల అవసరాన్ని తగ్గించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా మరియు స్థిరంగా మారుస్తున్నారు. ఇంకా బయోచార్ ను పశువుల ఆహారంలో కలపడం ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీర్ణక్రియ కూడా బాగుపడుతుంది మరియు దుర్వాసనలు కూడా తగ్గుతాయి. దీంతో పశువులకు మరియు వ్యవసాయ వాతావరణానికి కూడా మేలు జరుగుతుంది. నేల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా బయోచార్ క్షీణించిన భూములను పునరుద్ధరించడంలో ఉపయోగపడుతుంది. దీనివల్ల నేల క్షీణత లేదా తక్కువ సారవంతంతో బాధపడుతున్న ప్రాంతాల్లో చెట్లు మరియు మొక్కలు వేగంగా మరియు ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి. సహజమైన నేల మెరుగుదల పదార్థంగా బయోచార్ సేంద్రియ వ్యవసాయ సూత్రాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. ఇది రసాయనాలు లేకుండా నేల సారాన్ని పెంచి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. బయోచార్ అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ దీని విస్తృత వినియోగానికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రధాన అడ్డంకుల్లో ఒకటి, బయోచార్ తయారీకి ప్రత్యేక పరికరాలు అవసరం కావడం. ఇవి చిన్న స్థాయి రైతులకు ఖరీదైనవిగా ఉండవచ్చు. అదనంగా బయోచార్ ప్రభావం నేల రకం మరియు పండించే పంటలపై ఆధారపడి మారవచ్చు. అందువల్ల ఇది ప్రతి పరిస్థితుల్లో ఒకే విధంగా పనిచేసే పరిష్కారం కాకపోవచ్చు. అయితే బయోచార్ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంది. సాంకేతిక అభివృద్ధుల వల్ల బయోచార్ తయారీ మరింత సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది.

ప్రభుత్వాలు మరియు సంస్థలు కూడా దీని వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు అందించడం ప్రారంభించాయి. నిరంతర పరిశోధనలు మరియు ఆవిష్కరణలతో బయోచార్ వాతావరణ మార్పులకు తట్టుకునే మరియు స్థిరమైన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించడంలో కీలక సాధనంగా మారే అవకాశముంది. ఇది పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడం మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడం వంటి ద్వంద్వ సవాళ్లను కూడా పరిష్కరించడంలో సహాయపడుతుంది. బయోచార్ వ్యవసాయ మరియు పర్యావరణ సమస్యలకు ఒక ఆశాజనక పరిష్కారంగా నిలుస్తుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంట దిగుబడిని పెంచడం మరియు కార్బన్ను నేలలో నిల్వ చేయడం ద్వారా ఇది వ్యవసాయ పద్ధతులను స్థిరంగా అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది. అదే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కూడా దోహదపడుతుంది. దీని విస్తృత వినియోగానికి కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ సాంకేతిక రంగంలో జరుగుతున్న అభివృద్ధులు మరియు బయోచార్ వినియోగానికి పెరుగుతున్న మద్దతు దీని భవిష్యత్తును ఆశాజనకంగా మారుస్తున్నాయి. భవిష్యత్తులో మరింత స్థిరమైన, బలమైన మరియు పర్యావరణ హిత వ్యవసాయ వ్యవస్థలను నిర్మించడంలో బయోచార్ ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశముంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 7:45 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు చిత్రసీమ సినీ గీతాలను. ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
4: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: హలో
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
6: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
8: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
6: సార్ అంత డబ్బు?
8: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
6: సార్ 2 లక్షలు?
9: ఏమైంది నాన్న?
6: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
7: అరే
6: కట్ చేసావా?
9: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
6: మోసమా?
9: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి.

0: వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం చిత్రసీమలో సినీ గీతాలు. ఒకే ఒక్కడు ఈ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి ఆలపించినటువంటి ఈ సినీ గీతం చిత్రసీమలో విందాం.

0: మీరు వింటున్నారు చిత్రసీమలో సినీ గీతాలు. తర్వాతిగా ఒక సినీ గీతం జిల్లా చిత్రం నుంచి వినబోయే ముందు ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
0: చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట జిల్లా చిత్రం నుంచి రాకిందుకు మౌలి ప్రణవి ఆలపించిన సినీ గీతం. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం డి ఇమన్. ఈ పాట విందాం.

చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్ సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
2: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్, ఆ తర్వాత ఎంబీ

0: బిఏ చేశాను. తరువాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాణ్ణి. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
0: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
0: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
0: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగు రాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు. మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్,

0: మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పని చేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రుల

ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాలని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు

దర్శించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పూలు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది.
ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా

సాయి కారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది మిత్రులారా. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ 4వ తేదీన ఉంది. మనం 7వ తేదీన విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొనటం మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం

స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన

0: దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఉపరాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా పత్రికా రంగం, ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్టపతి స్పష్టం చేస్తూ, భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్బంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ,
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య సహకారం కోసం చేసిన కృషికి, ప్రయత్నాలకు గాను నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ఉలీ దరాజాలి దస్లిక్ ని అందుకున్నారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈరోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్ర

0: పరిశుభ్రత కిట్లతో సహా డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు, పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ రోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు. పీఎం సేతు పథకం కింద 200 హబ్లు, 800 స్పోక్ల నమూనాలో 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నతీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సుమారు 101 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. పరిసరాల పరిశుభ్రతకు దేశ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈ రోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలందరి నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు, యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్ కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000కు పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: देश में साइकिलिंग एक क्रेज बन रहा है. संडेवन साइकिलिंग धीरे धीरे धीरे जनता में पैशन के रूप में कन्वर्ट हो रहा है. साइकिलिंग ए बेस्ट एक्सरसाइज है. साइकिलिंग पोल्यूशन का सोल्यूशन है. साइकिलिंग फिट रहने का मंत्र है. साइकिलिंग ट्रैफिक का भी समाधान है. तो चलो हम सब युवा साथियों दिन में 1 घंटे मोबाइल या कंप्यूटर की स्क्रीन से हटके खेल के मैदान में जाए, साइकिलिंग करें, खेले और अपने स्वयं को फिट रखें.
0: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలీ దరాజలీ దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్, ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు, అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్ష ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 265,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాలు ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 273,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 265,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు

0: పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్యమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజుకి మీ తరపున
3: ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ప్రకటన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: 101.3.
1: మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వినోద్భక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ

0: పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్న మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ టైం చూస్తే 9:29 కావస్తోంది. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం విచిత్ర సోదరులు చిత్రించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అండ్ రాజశ్రీ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.
3: మై మరచా

0: తో కలిసి బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వ్యూత్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వినుద్భక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వ్యూద్భత్యత్వం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. టైం చూస్తే 10 గంటలు దాటి 2 నిమిషాలు కావస్తా ఉంది. అండ్ మనం ఇంటైపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ వినిపించిన రాగాల్లో మీకోసం ఫస్ట్ వస్తున్న పాట నిన్నే పెళ్ళాడత చిత్రం నుంచి. సాంగ్ అయితే వినేసిద్దాం, పి సుశీల్ గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
0: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. మనము వినిపించిన రాగంలో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం చిట్టి చెల్లెలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

ఎఫ్ఎం 101.3.

మీరు ఇంటర్ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఇప్పుడైతే మీకోసం మూక ప్రేమ చిత్రం నుంచి పి సుశీల పాడారు అండ చక్రవర్తి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆత్రేయ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.